దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము నీవు మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ కొరకు, నీ వాత్సల్యము కొరకు కృతజ్ఞులము. ప్రియతండ్రి, మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. ఆశీర్వదించండి వారికి, వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి అక్కరలు తీర్చగల దేవుడవు. వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ క్రీస్తునందు మహిమలో తీర్చవలసిందని నిన్ను వేడుకుంటున్నాము. వాక్యాశీర్వాదములు, సంఘ సహవాసాశీర్వాదములు వారికి అనుగ్రహించండి. వారు తమ సాక్ష్యము ద్వారా ఇరుగు పొరుగు వారిని నీ వద్దకు నడిపించగలుగునట్లు వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబములను దర్శించండి. వారిని పరస్పర ప్రేమ సంబంధాలలో ఉజ్జీవపరచండి. వాక్య ప్రమాణము మేరకు వారిని బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, వారి దాతృత్వము అంతకంతకు వృద్ధి అవ్వాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసుల ప్రార్థన జీవితములో కుటుంబములుగా గొప్ప అనుభవాలు వారికి కలగాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి. క్రమశిక్షణ గలవారి, రాబోయే తరం నాయకత్వానికి వారు సిద్ధపడినట్లు వారిని దీవించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. వైద్యులను, రోగుల మధ్య సేవ చేసే నర్సులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి. ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవించున్నట్లు వారిని ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని ఆశీర్వాదములు అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం అనబడే బైబులు మనకు ఎంత అవసరమో, ఆశీర్వాదకరమో మనం ధ్యానిస్తున్నాము. బైబిలు గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానికెంతో పరిశ్రమ అవసరం. కష్టపడంది సత్ఫలితాలు రావు. గబగబా రెండు పేజీలు చదివి ఏదో మొక్కు తీర్చుకున్నాములే అంటే చాలదు. వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం సరైన పద్ధతి. రాత్రిపూట బాగా అలసిపోయి ఉన్నప్పుడు బైబిలు అధ్యయనం ఫలవంతం కాదు. వ్యక్తిగత బైబిలు అధ్యయనం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. బైబిల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని సేకరించాలి. బైబిల్ సత్యాలను ధ్యానించండి. ధ్యానము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయటము అని అర్థం. ద్వితీయోపదేశకాండం 6:6-9 వరకు బైబిల్ ధ్యాన విధానాన్ని తన ప్రజలకు మోషే ఉపదేశించాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట బయట ఎక్కడ ఉన్నా దేవుని వాక్యమే మనకు కనపడాలి. దేవుని వాక్యమునే కబుర్లాడుకోవాలి. వాక్యమును జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధపరుచుకోవాలి. కొన్ని వస్తువులను నీ చేత కొనిపించడానికి వ్యాపారవేత్తలు వాటిని గురించి ఎలా ప్రచారం చేస్తారో మనకు తెలియనిది కాదు. ఇది మంచి వస్తువు, దీన్ని కొనండి, ఇది లేకపోతే మీకు సుఖముండదు అని గోడల మీద రాస్తారు, పత్రికలలో వేస్తారు, రేడియో టీవీలలో తెగ ప్రచారం చేస్తారు. వెంటనే నీవది కొనేస్తావు. ఏదేను తోటలో సర్పం పండును తినడానికి హవ్వను ఎలా ప్రేరేపించిందో చూడండి. పండు తింటే మీరు దేవుళ్ళైపోతారని తాను తింటూ ఆమె చేత తినిపించాడు. ఆమె తన భర్త చేత అలాగే తినిపించింది.
అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కీర్తనలు 1:1-2 వచనాల్లో దావీదు గానం చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించటము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయడం. ఆవును చూడండి, హాయిగా చెట్టు నీడను పడుకొని తాను మేసిందంతా మళ్లీ నెమరు వేస్తుంది. మనం చదివిన దేవుని వాక్యాన్ని తిరిగి మనసుకు తెచ్చుకొని దాన్ని ప్రశాంతంగా ధ్యానించాలి, ఆలోచించాలి, తలంచాలి, స్మరించుకోవాలి. వాక్యధ్యానంలో ఎన్నెన్నో నూతన సత్యాలు బయలుపడతాయి. గవిని తవ్వే కొద్దీ ఎన్నెన్నో వెలగల రాళ్లు, వజ్రాలు దొరుకుతాయి. ధ్యానం విశ్వాసి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది, ఆత్మానందం కలిగిస్తుంది. నీవు చదివిన వాక్యభాగం నీ మనసులో నానాలి, అందులో కరిగిపోవాలి. వాక్య భోజనం నీకు వంటబట్టాలి, అది నీ ఎముకల్లోకి ఎక్కాలి. వాక్య ధ్యానం ఆధ్యాత్మిక వ్యాయామం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి, పరిపక్వతకు సాధనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు, కందాకే అనే రాణికి ప్రధానమంత్రి, అతడు ఇథియోపియాకు చెందినవాడు, అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ వాక్యభాగం అతనికి అర్థం కావటం లేదు. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహించగలను అని ఫిలిప్పుతో అన్నాడు. ఈ రోజున మనకు దారి చూపేవాడు పరిశుద్ధాత్మే. ఆ సమయంలో ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇథియోపియునికి కనువిప్పు కలిగింది. అతడు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినవాడై ఆయనకు శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతని ఆనందానికి మేరలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు, గొర్రెపిల్ల వధకు తేబడింది, ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెల వలె దారి తప్పి తిరిగే మనతో తనను తాను సంయుక్తపరుచుకున్న క్రీస్తే. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినవి. ఇథియోపియావాడైన నపుంసకుడు ఆ తరువాత తన స్వదేశానికి వెళ్లి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అతడు లేఖనాలను ధ్యానిస్తాడు, అందుకే అతనికి అంత ఆనందం. శ్రోతలు, మరొక ముఖ్య సూత్రమున్నది, లేఖనములను గురించి ఎవరేమి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అయితే తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, వాటినన్నిటినీ బాగా వడపోయాలి. ఒక మంచి బైబిలు నిఘంటువు దగ్గర ఉంచుకోవడం మంచిది. కొందరు భక్తులు రచించిన వ్యాఖ్యానాలను చదవడం మంచి అలవాటు. దేవుని ఆత్మ వారిని నడిపించిన ప్రకారం వారు వాక్యాన్ని వివరించారు. వారి వ్యాఖ్యానాల వల్ల మనమెంతో మేలు పొందగలం. బైబిలును గురించి రాయబడిన మంచి గ్రంథాలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బైబిలు విషయ సూచిక ఒకటి సంపాదించుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇతరులు చెప్పిన మాటలు నీవు ఉన్నవి ఉన్నట్లు ఉటంకిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పటం సభ్యత అనిపించుకుంటుంది. ఏ పొలంలో గడ్డిమేసినా అదంత ముఖ్యం కాదు, గేదె పాలివ్వాలి గదా. ఎవరు చెప్పిందైనా దాన్ని నీవు అర్థం చేసుకున్న విధానంలో దాన్ని ప్రకటించు. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసిన వారి పరిశ్రమల ఫలితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. శ్రోతలు, మరో మాట, విధేయత గలవారికే దేవుని వాక్యం ప్రయోజనకరమవుతుంది. అబ్రహామునే దృష్టాంతంగా తీసుకోండి. దేవుడు ఊరు అనే ఊరి నుండి అబ్రహామును పిలిచాడు. ఆ తరువాత వాగ్దత్త భూమిలో ఉండగా మరోసారి పిలిచాడు. కరువు వచ్చినప్పుడు అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు. ఆ ప్రవాసకాలంలో దేవుడతనితో మాట్లాడలేదు. మళ్లీ అతడు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినప్పుడే దేవుని మాట వినపడింది. ఎందుకని? అబ్రాహాము అవిధేయతను బట్టి దేవుడతణ్ణి పలకరించకుండా వదిలిపెట్టాడు. దేవుడు చూపిన ప్రత్యక్షానికి మనం విధేయులమవ్వాలి. మనం విధేయులమైతే
దేవుడు మనకు మరో నూతన ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు తన సువార్తను ప్రకటించినప్పుడు దానికి విధేయులైన వారికే రక్షణ. రోమాపత్రిక అంతా సువార్త పత్రిక అని చెప్పవచ్చు. విధేయులైన వారి మనస్సులను ఆత్మలను సువార్త ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 5:5 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందాము. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే మాట మళ్లీ అంటున్నాడు. రోమాపత్రిక 16:26 సమస్తమైన అన్యజనులు సువార్తకు విధేయులగుటకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. విశ్వాసమునకు మనము విధేయులము కావాలని పౌలు ఉపదేశం. సువార్త అంటే ఏమిటో పౌలు విశదీకరిస్తున్నాడు. సువార్త అనేది ఒక సత్య సిద్ధాంతం మాత్రమే కాదు, అది మన విధేయత కూడా. విశ్వాసమునకు మనము విధేయులమవ్వాలి. ఆదాము హవ్వలు ఈ విషయంలోనే పడిపోయారు. ఆమె సైతాను మాట విన్నది. సైతాను దేవునికి ప్రబల శత్రువని తనకు తెలియదా? తెలుసు. ఆమె దేవునికి అవిధేయురాలైంది. దేవునికి మనం అన్నిటిలో విధేయులమై ఉండాలి. అదే దేవుని కోరిక. మనము అవిధేయులమైతే తన సత్యాన్ని దేవుడు బయలుపరచడు. వాక్య అధ్యయనమందు మనకు పూర్తి ఫలితాలు రావాలంటే మనము ఆయనకు పూర్తి విధేయత చూపాలి. క్రైస్తవము యొక్క నాణ్యతను మన వ్యక్తిగత సౌశీల్యాన్ని బట్టే ప్రజలు అంచనా వేస్తారు. సువార్తకు అనుకూలమైన అనుగుణమైన ప్రవర్తన మన సువార్తను ఎంతో బలపరుస్తుంది, సమర్థిస్తుంది. 4 సంఘనాయకులు ఒకచోట చేరి ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. బైబిలును మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి అనేది ప్రశ్న. అనువాదాలన్నిటిలోకి ఇదే శ్రేష్టమైన అనువాదం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన 2:3 అన్నాడు, మీ హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీదగాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సోదరుడా, సోదరి, నీవు నీ స్వంత సువార్త రాస్తున్నావు. రోజుకొక అధ్యాయము చొప్పున రాస్తున్నావు. నీ క్రియలు, నీ మాటలు అందులో రాయబడుతున్నాయి. నీవు చెప్పేది ఎలాంటి మాటైనా వారు వింటారు. నీ సువార్త ఎలాంటి గ్రంథమవుతుందో చెప్పు. బైబిలుకు మనము విధేయులమవ్వాలి. క్రైస్తవ సంఘస్థుల మూలంగానే ఈ రోజున క్రైస్తవ ఉద్యమం మీదికి ఎన్నో అపనిందలు వస్తున్నాయి. దేవునికి, ఆయన వాక్యానికి అవిధేయులై తిరుగుబాటు చేసేవారు సంఘాలలో ఉండడం సిగ్గుచేటు కాదా? క్రైస్తవులనబడిన వారు కొందరున్నారు. వారి బలహీన ప్రవర్తనను బట్టే అనేక మంది అన్యులు రావటం లేదు. ఈ విషయమై అందరము కలిసి ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడే వారి సాక్ష్యం ఇతరులపై ప్రభావం చూపగలుగుతుంది. ప్రియశ్రోతలు, మరొక సూత్రమున్నది. ఇతరులకు దేవుని వాక్యమును మనం అందించాలి. బైబిలును చదవాలి, అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి. బైబిలును గురించి రచయితలు పలికింది ఏదో వారి అభిప్రాయాలను కూడా సేకరించుకోవాలి. అంతేకాదు, బైబిలును ఇతరులకు అందించాలి. ఈ పని ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిందే. బైబిలు అందరిది. అది అందరికోసం ఉద్దేశించబడింది. నీకు మాత్రమే బైబిలు ఉంటే, నీ చుట్టూరా ప్రజలలో అజ్ఞానం ఉంటే అది నీ మీదికి వచ్చే తీర్పు అవుతుంది. హెబ్రీపత్రిక 10:25 హితవు విన్నారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక
ఒకనినొకడు హెచ్చరిస్తూ, ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది, మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయడానికి ఒకనినొకరు పురికొల్పవలెనని ఆలోచింతాము. మనము సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 8:8 ప్రభు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనము గొప్ప పండితులమై ఉండాలని ఆయన కోరటం లేదు, మనము గొప్ప బోధకులము అవ్వాలని కాదు, మీరు నమ్మకమైన సాక్షులై ఉండండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. బైబిల్ సత్యాలను నోటుబుక్కులో రాసుకుంటే సరిపోదు, అది హృదయములో నుండి బదిలీ కావాలి. బైబిల్ సత్యాలు అభ్యసిస్తేనే నిలిచి ఉంటాయి. మనము యేసు సాక్షులమైతే బైబిల్ గ్రంథ సత్యాలను నలుగురికి పంచిపెడతాము. 7 సూత్రాలను మా శ్రోతలు మరిచిపోకుండా అభ్యసించాలని, సాధన చెయ్యాలని కోరుతున్నాము. 1, ప్రార్థనతో ఆరంభించు. 2, బైబిల్ చదువు. 3, బైబిలును అధ్యయనం చెయ్యి. 4, ధ్యానించు. 5, బైబిలును గురించి ఇతరులేం చెప్పారో, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో. 6, బైబిలుకు విధేయత చూపు. 7, బైబిలును ఇతరులకు అందించు. ఈ 7 సూత్రాలు పాటించిన వారికి వాక్య ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అనటంలో ఎట్టి సందేహమూ లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులకు బైబిలులోని సంగతులు తెలుసు కాని బైబిలును గురించి అంతగా తెలియదు. ఈ బైబిలు గ్రంథం వెనుక 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1500 సంవత్సరాల కాలంలో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని రాయించిన గొప్ప గ్రంథం బైబిలు గ్రంథరాజ్యం. ఆయా భాషలలో వారికి బైబిలును అందించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పూర్వం బైబిలును తోలు కాగితాల మీద రాశారు, రాతి పలకల మీద చెక్కారు. ఈ రోజున మనం కాగితాల మీద చక్కగా ముద్రించబడిన బైబిల్ను చూస్తున్నామంటే ఇది దేవుని కృపే. భూగర్భంలోని అవశేషాలు, తవ్వకాలు దేవుని వాక్యమును గుర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఈజిప్టు, మెసపొటేమియా ప్రాంతాలలో పండితులు భూగర్భశాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీకు చక్రవర్తులు, రోమక సామ్రాజ్యాధినేతలు బైబిలును రూపుమాపాలని చూచారు. పాత నిబంధన గ్రంథంలోని రాజులు కొందరు దేవుని వాక్యాన్ని నాశనం చెయ్యాలని చూచారు. ఒక రాజైతే ఉక్రోషంతో దేవుని గ్రంథాన్ని చించిపారేశాడు. మధ్యయుగంలో సంఘం కూడా బైబిలు అనువాదాలను ఒప్పుకోక అనువదించిన వారిని నానా హింసలు పెట్టారు. ఇన్ని ఒడిదుడుకులగుండా ఈ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మన చేతిలో ఈ గ్రంథం ఈ రూపంలో మనదాకా వచ్చింది అంటే దేవుడే దీన్ని కాపాడాడు. ఈ గ్రంథం ఎంతైనా నమ్మదగినది. బైబిల్ గ్రంథాన్ని గురించిన చరిత్ర ఎంతో ఆసక్తిజనకమైనది. బైబిలులోని 66 గ్రంథాలను రాసినవారు దైవ సేవకులు. లేఖనములు దైవప్రేరితమైనవి. మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలలో బైబిలు గ్రంథము యొక్క విశ్వసనీయత రుజువవుతున్నది. బైబిలు చరిత్రాత్మకమైన గ్రంథం, ఇది పురాణగాథ కాదని మనం గ్రహించాలి. బైబిలు విద్యార్థులు జ్ఞాపకముంచుకోవలసిన వివరాలు 5 గ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, చరిత్ర గ్రంథాలు యహోషువా, న్యాయాధిపతులు, రూతు, 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అపొస్తలుల కార్యములు, కావ్యగ్రంథాలు 5, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, పత్రికలు రోమా, 1-2 కొరింతి, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, 1-2 థెస్సలోని పత్రికలు, 1-2 తిమోతి, తీతు, ఫిలిమోను, హెబ్రి, యాకోబు, 1-2 పేతురు,
1, 2, 3 యోహాను పత్రికలు, యూదా పత్రిక, పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ప్రకటన గ్రంథం, చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి మొత్తం 66 గ్రంథాలు. మళ్లీ ఒకసారి బైబిలు విశిష్టతను జ్ఞాపకం చేసుకుందాము. బైబిలు మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా పరామర్శించే గ్రంథం బైబిలు. బైబిలు పఠనలో అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఈ వాక్య భాగం అంశమేమిటి? ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వచనమేది? ముఖ్యమైన మాట ఏది? క్రీస్తును గురించి ఈ వచనం ఏం చెబుతోంది? విధేయతను కోరే ఆజ్ఞ ఏది? స్వతంత్రించుకోవలసిన వాగ్దానమేది? నేర్చుకోదగిన కొత్త సత్యమేది? ఈ విషయాలను పరిశీలిస్తూ బైబిలును చదువుకునే వారికి దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 119 కీర్తన 18 వచనంతో ఈ సందేశాన్ని ముగించగోరుతాము. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: తండ్రికున్నదా నీ ప్రేమ జాలి సయ్యా,
2: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 మంది వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7 అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా, 32,000 మంది నీకక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా వింటున్నారా, పిలుపు, ఏర్పాటు అని 2 అంశాలు మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరుచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక్క నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్ళు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడా, 300 మంది ఎక్కడా. వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాసబలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, ఒట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్టకొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి, కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇశ్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కొండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయా 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11, సామెతలు 19:12, రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20, మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కొండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కొండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కొండ. గిద్యోను కొండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగు రాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి.

0: మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసుప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పనికోసం ధారాళంగా ఇవ్వండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనూయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15:00. గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి, వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీ వంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తిదూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22:00. అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్మలను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు, మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్ట మీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగయింది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు, అతని ఇంటి వారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అబీమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇశ్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము, హవ్వలు భార్యాభర్తలు. అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రకటిముకలన్నీ తీయలేదు, ఒకే ప్రకటిముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు, ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు జాతి వచ్చింది. ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇశ్రాయేలీయులు మళ్లీ భ్రష్టజీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య, పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒకటి యెరుబ్బయలు, రెండు యెరుబ్బాబెలు, మూడు యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రియులారా, ఈనాటి సందేశం ద్వారా, గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకొని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపంలో పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 నేను చదువుతాను. రిటర్న్ ఆర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ chapter 2 and verse 8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. పరిశుద్ధ లేఖనంలో అపొస్తలుడైన పౌలు 14 ఉత్తరాలు రాశాడు. God enabled him to write more 14 letters to the churches and individuals. సంఘాలకు వ్యక్తులకు కలిపి మొత్తం 14 ఉత్తరాలు, హెబ్రీలకు రాసిన పత్రికతో కలిపి 14 ఉత్తరాలు అపొస్తలుడైన పౌలు రాశాడు. బహుశా నేను అనుకుంటాను పౌలు మహాశయుడు ఆ ఉత్తరాలన్నీ కూడా రాస్తున్నప్పుడు ఇది ఒక బైబిల్గా, ఒక పరిశుద్ధ లేఖనాలుగా ఉంటాయని బహుశా పౌలు అప్పుడు అనుకుని ఉండడు. అయితే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా అవన్నీ రాశాడు కనుక ఇవన్నీ కూడా ఒక చోటకు చేర్చబడి కంపైల్ చేయబడి ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో 14 ఉత్తరాలు వరుసగా మనము చూడడానికి ప్రభువు సహాయం చేశాడు. దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనవి. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సంఘాలను బలపరచాలనే సదుద్దేశంతో ఈ ఉత్తరాలు రాసుకుంటూ వచ్చాడు. మొదటి శతాబ్ద కాలంలో ధర్మశాస్త్రానికి కృపకు మధ్య అన్న వ్యత్యాసాన్ని తెలుసుకోక చాలామంది ప్రజలు స్ట్రగుల్ అయ్యారు. వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకోసం అంటే కొంతమంది ప్రజలు నువ్వు ధర్మశాస్త్రానుసారంగా క్రియలు చేస్తేనే పరలోకానికి వెళ్తావు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అనే ఒక వర్తమానాన్ని కృప వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రకటించడం ద్వారా చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడం ప్రారంభించారు. అయితే పౌలు చెబుతున్న మాటలు ఏంటంటే కేవలం ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడు, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు కృప మీద ఆధారపడినప్పుడు, ఇఫ్ సంబడీ డిపెండ్స్ ఆన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ దే విల్ బీ విత్ గాడ్ ఫర్ ఎవర్. దేవునితో సదాకాలం ఉండాలి అంటే ధర్మశాస్త్ర మూలముగా చేసే క్రియల ద్వారా కాకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతాము అని నమ్మి ఆయన కలువరి శిలువలో చేసిన ఆ పుణ్య ధ్యానము లేదా కృపా దానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు మాత్రమే ప్రభుతో సదాకాలం ఉంటారని అపొస్తలుడైన పౌలు తన పత్రికల్లో చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ రాయబడిన అంశం ఏంటి అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ అంతా కూడా ఈ రక్షణ అనే మాటతో చాలా అద్భుతంగా రాయబడింది. సాల్వేషన్ ఈజ్ వైటల్ మెసేజ్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైన పటిష్టమైన సందేశం ఏదైనా ఉంది అంటే అది ఆత్మరక్షణ. ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే, యేసు రక్తం ద్వారా కడగబడకపోతే, ప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కోపోతే పరలోక రాజ్యం చేరరు అనే విషయాన్ని నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా పరిశుద్ధ లేఖనం నొక్కి ఒక్కాణిస్తుంది. కనుక రక్షణ ప్రతి ఒక్కరూ పొందాల్సిందే. అక్కడ ఆప్షన్ లేదు, మరొక ఆప్షన్. రక్షణకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ సాల్వేషన్ ఇన్ ద బైబుల్. సాల్వేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందితేనే పరలోక రాజ్యానికి వెళ్తారు అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున అంశం ఏంటంటే ప్రభువును అంగీకరించిన తర్వాత లేదా ప్రభువును అంగీకరించేటప్పుడు రక్షణలో కానివ్వండి, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కానివ్వండి, లేదా అద్భుతాలు సొంతం చేసుకోవడంలో కానివ్వండి, ప్రతి మానవుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క సార్వభౌమాధికారము, మనిషి యొక్క సహకారం, ఈ రెండు ఉంటేనే ఎక్కడైనా కార్యం జరిగేది. మరొకసారి నేను చెబుతున్నాను, దెర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ బిట్వీన్ గాడ్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. He is the ruler. He is the monarch. దేవుడు చాలా చాలా గొప్ప కార్యాలు జరిగించడానికి సామర్థ్యత కలిగిన వాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ శాస్త్రవేత్త అయినా దేవుని సామర్థ్యాన్ని లెక్క కట్టలేడు. ఒకవేళ గాలి బరువును లెక్క కట్టచ్చేమో, నీటి బరువును లెక్క కట్టచ్చేమో, ఈ భూమి బరువును లెక్క కట్టచ్చేమో, ఒకవేళ అంతరిక్షంలో నక్షత్రాల యొక్క సమూహాన్ని లెక్క కట్టచ్చేమో, కానీ ఈ భూమి మీద శాస్త్రవేత్తలందరూ ఒక చోట చేరి యుగ యుగాలు పరిశీలన చేసిన నో వన్ కెన్ ఎస్టిమేట్ గాడ్స్ ఇమ్మెన్స్ పవర్. దేవునికున్న శక్తిని, ఆయన బలాన్ని ఏ ఒక్కరు కూడా అంచనా కూడా వేయలేరు అనే విషయాన్ని గుర్తించాలి. గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ క్రియేషన్. దేవుడు ఈ సృష్టి అంతట్లో సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన ఏదన్నా చేయాలనుకుంటే చేయగలడు, చేయకుండా ఉండాలనుకుంటే ఉండగలడు.
1: ఏదన్నా చేయాలనే నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయాన్ని మార్చే అధికారం కానీ సత్తా కానీ దమ్ము కానీ భూమి మీద ఎవరికి లేదు. ఎందుకోసమంటే దేవుడు సర్వశక్తిమంతుడు గనుక అందును బట్టే తన్ను తాను దేవుడు పరిచయం చేసుకుంటూ మన ఆది పితృడైన లేదా మూల పురుషుడు లేదంటే ప్యాట్రియాక్స్ అంటారు, మూల పురుషుల్ని ప్యాట్రియాక్స్ అంటారు కదా బైబిల్లో, అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ ముగ్గురిని కలిపి ప్యాట్రియాక్స్ అంటారు. అంటే ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ జనాంగానికి మూల పురుషులు కనుక వీరిని మూల పురుషులు అంటారు కదా. వీరందరూ కూడా మనం బైబిల్లో ఆలోచన చేస్తే గాడ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం, ఆమ్ ది గాడ్ ఆల్మైటీ, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని తాను పరిచయం చేసుకున్నాడు. దాని హిబ్రూ భాషలో ఎల్ షద్దాయ్ అనే మాట వాడారు. ఎల్ షద్దాయ్ అనగా ఎల్ అనగా దేవుడు, షదాయ్ అనగా శక్తి గలవాడు, ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గల వాడు, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిపొటెంట్ అనే మాటలన్నీ కూడా దానికోసం వాడతారు. అయితే దేవుని లక్షణం బైబిల్ లేఖనంలో మనం పరిశీలన చేస్తూ ఉంటే, దో గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ బై హిస్ ఇమెన్స్ పవర్, హీ విల్ నాట్ డూ ఎవ్రీథింగ్ బై హిస్ పవర్ అలోన్. దేవుడు అన్ని కార్యాలు చేయడానికి శక్తి గలవాడు అయినప్పటికీ ఆయన కొన్ని కార్యాలు మన సహకారం లేకుండా చెయ్యడు, చెయ్యలేడు అంటలేదు కానీ చెయ్యడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ లేఖనాలు రాయబడిన చరిత్ర గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేస్తున్న మనకు బోధపడుతూ ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినప్పటికీ ఆయన మనుష్య సహకారం లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే నీ సహకారం నా సహకారం లేకుండా దేవుడు కొన్ని సంఘటనలు చెయ్యడు, కొన్ని అద్భుతాలు చేయడు అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు. దర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ బిట్వీన్ గాడ్స్ సావరనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటిలో పర్సంటేజ్ ఎంత అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు దేవునికి సామర్థ్యం చాలా గొప్పది. ఒకవేళ 100%లో 99.9% దేవుడిది వేసుకుంటే 0.001% అయినా మానవునికి సహకారం ఉండాలి అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు. చదవబడిన వాక్య భాగంలో పౌలు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందాడంటే రెండు కార్యాలు అక్కడ జరుగుతున్నాయి, ఒకటి విశ్వాసము, రెండవది కృప. కృప అనేది దేవుడి దగ్గర నుండి వస్తుంది, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలి, మనిషి దగ్గర నుండి రావాలి. మరలా చెబుతున్నా, కృప అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి దగ్గర నుండి రావాలి. ఈ రెండూ జరిగితేనే, ఈ రెండూ ఉంటేనే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. చాలా మంది వ్యక్తులు మన దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు క్రైస్తవ విశ్వాసం అయితే ఇలాంటి ప్రశ్నలు బహుశా ఆయా సందర్భాల్లో నిన్ను అడిగిన వారు కూడా ఉంటారు. అది ఏంటి అంటే, జాగ్రత్త వినండి, ఏమంటే దేవుడు శక్తి గలవాడైతే ఆయన భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించవచ్చు కదా, ఈ సంఘాలు ఎందుకు, ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ బ్యాప్టిజాలు ఎందుకు, ఈ రక్షణ పొందంది అని మీటింగ్లు ఎందుకు, క్రూసేళ్ళు ఎందుకు, ఇంత డబ్బు దానికోసం ఖర్చు పెట్టడం ఎందుకు. దేవుడు నిజంగా శక్తి గలవాడైతే, ఆయన నిజంగా గొప్పవాడైతే మనుషులందరూ రక్షణ పొందండి అంటే రక్షణ పొందవా మనం, అది ఆయనకి పెద్ద ఏమైనా గొప్ప విషయమా, అయితే ఎందుకు దేవుడు ఆ పని చేయట్లేదు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరి కొంతమంది వితండవాదాన్ని చేస్తూ ఉంటారు. వితండవాదం అంటే ఆన్సర్ తెలియకపోయినా వాదించడం కొంతమందికి బాగా అలవాటు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడే గనక శక్తి గలవాడైతే నేను పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు, ఎందుకు నన్ను ఆపట్లేదు, వై గాడ్ డజంట్ స్టాప్ మీ వెన్ ఐ కమిట్ ఎ రాంగ్ థింగ్, వెన్ ఐ కమిట్ ఎ సిన్, నేను దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు నన్ను ఆపట్లేదు అంటే ఆయనకి శక్తి లేనట్టేనా అంటే, శక్తి లేనట్టు కాదు, దేవదేవుడు నీవు స్వేచ్ఛాపూర్వకంగా స్వతంత్రపూర్వకంగా నువ్వు దేవుని వెంబడిస్తావని ఆయన నీ కోసం కనిపెడుతున్నాడా తప్ప ఆయనకి శక్తి లేక కాదు. అందులో కొంతమంది అడుగుతుంటారు, ఒకడు వచ్చి అడిగాడు వెస్లీ గారు, నేను సినిమా చూడకుండా దేవుడు చేయొచ్చు కదండి, రోజు 3 సినిమాలు చూస్తున్నాను, మా అమ్మ మా నాన్న ఏమో వద్దంటున్నారు, ప్రసంగాల్లో అడపాదడపా కూడా సినిమాలు చూడడం తప్పని మీరు కూడా చెబుతున్నారు, అలాంటి అన్ని తప్పులు అన్నప్పుడు దేవుడు నన్ను చేయకుండా ఆపేయచ్చు కదా, సినిమా చూడకుండా ఆపచ్చు కదా అన్నాడు. ఆన్సర్ ఏం చెప్పాలి వాడికి, ఆపడం అన్న దేవునికి కష్టమా, నీ రెండు కళ్ళు పీక పక్కన పెడితే ఏ సినిమా చూస్తావు నాయన, ఒకటే ఏ సినిమా, టైటిల్ చెప్పమంటారా, చీకటి ప్రపంచం, ఈ చీకటి తప్ప నువ్వేం చూడలేవు. దేవుడు నీ కన్నులు తీలేక కాదు, నీ కన్నులు పీక పక్కన పడేలేక కాదు, ఆ కన్నులతో నువ్వు దేవుని వాక్యం చదువుతావని దేవుడు ఇంకా ఇంకా కనిపెడుతున్నాడు, ఆ కన్నులతోనూ శ్రేష్టమైన సంగతులు చూస్తావని దేవుడు కనిపెడుతున్నాడు, నీకేవబడిన నేత్రాలతో పరిశుద్ధమైన వాటిని చూస్తావని, దేవుని లేఖన భాగాలు చదువుకొని నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తావని దేవుడు నీకు అందమైన కన్నులు ఇస్తే వాటిని వేటిని చూడడానికి ఉపయోగిస్తున్నావు? దేవుని కోసం పాడలేని స్వరం నాకున్నప్పుడు దేవుడు దాన్ని తీసేయచ్చు కదా. తీసేయగలడు, దేవునికి పెద్ద కష్టం ఏం కాదు. అయితే ఆ స్వరంతో నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావని, స్వరం తెరిచి దేవుని స్తుతిస్తావని, ఒకరోజు వృద్ధినం రాబోతుంది, ఆ దినంలో నీ ఓకలి కాడి స్పంచి నువ్వు పాడాలనుకున్న గాలి తప్ప ఏది రాదు నీ నోట్లోంచి. అలాంటి దుర్దినం రాకముందే నీ స్వరం ఎత్తి సృష్టికర్తను ఆరాధించు అని దేవుడు చెబుతుంటే, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఇన్ వర్షిపింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఆరాధించడంలో ఎంత నమ్మకంగా ఉన్నావు, స్వరం ఎత్తి దేవుని స్తుతించగలుగుతున్నావా? ప్రభు లేఖనం మాట్లాడుతుంది, గాడ్ ఈజ్ సావరేన్, ఆయన ఏదన్నా చేయగలడు. కానీ మనిషి సహకారం లేకుండా ఆయన ఏది చెయ్యడు అనే విషయాన్ని మీరు గుర్తించారు. బైబిల్లోంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడిన కోరుతున్నాం. మొట్టమొదటిగా రక్షణ గురించి మనం మాట్లాడాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆ వ్యక్తి దేవుని రక్షణ ప్రణాళికలను రావాలి. హీ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి ఒక ఇతి స్టెప్ ఇన్ అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 10:9 మీరు చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో, మన నోటితోనా పక్కోళ్ళ నోటితోనా? కొంతమంది నా కోసం ప్రార్థన చేసే నువ్వు అంటారు, చేస్తారు పర్లేదు, అయితే నువ్వు కూడా చేయాలంటున్నాడు ప్రభు. ఏమన్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. రక్షణ అనేది దేవుని వరమే, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయితే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడు ఆ వరము మనలోనికి వస్తుంది, ఎప్పుడు మనం దీవెన పొందుతాము అంటే, బైబిల్ సెలవిస్తున్న సుందర సత్యం ఏంటి అంటే, నీవు నీ నోటితో యేసు ప్రభు అని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రతి నాలుక యేసే దేవుడిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇదే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్లాన్. ఎందుకోసం? మానవుడు ఈ నాలుకతో ఎన్నెన్నో ఒప్పుకుంటున్నాడు, కానీ యేసు దేవుడని మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. ప్రభు అనే మాటను ప్రిల్లర్ గ్రీకు భాషలో క్రియోస్ అనే మాట వాడారు, KURIOS, క్రియోస్ అనే మాట వాడారు. ఆ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, పాత నిబంధన కాలంలో దేవుణ్ణి యాడనోయ్ అని పిలిచేవారు. యాడనోయ్ అంటే ప్రభువు అని అర్థం. యూదులకి దేవుణ్ణి డైరెక్ట్గా పేరు పెట్టి పిలవడం అంటే చాలా భయం. ఎందుకోసం? నీ దేవుడిన యెహోవా నామమును వ్యర్థంగా ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదని పదాజ్ఞంలో ఉంది కదా. అందును బట్టి దేవుడు పేరు పెట్టి పిలవడం చాలా కష్టం అనిపించి యాడనోయ్ అని పిలిచేవారు. అంటే ప్రభువా అని అర్థం. ప్రభువు అంటే ద వన్ హూ రూల్స్ అస్, మనలను పరిపాలన చేయువాడు, మనలను నడిపించువాడు, మనలను మార్గదర్శక నిర్దేశత్వాన్ని చేసేవాడు అని చాలా మీనింగ్స్ వస్తూ ఉన్నాయి. యాడనోయ్ అనే పదాన్ని, హిబ్రూ పదాన్ని గ్రీకు భాషలో క్రియోస్ అనే మాట వాడారు. క్రియోస్ అంటే ప్రభు అనే అర్థం. ప్రియులరా, ఈ ప్రభు అయిన దేవుడు మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు గనుక, ఎవరైడని యేసు, ఏసైతే మనుషులందరి కోసం 2000 క్రితం ఇస్రాయేల్ దేశంలో పుట్టారో, పశువుల సాల్లో పుట్టి 33.5 జీవించి మనుషులందరి కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారో, ఆ యేసే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే నిత్య రాజ్యాన్ని ప్రసాదించువాడని ఏ ఒక్కరైతే గుర్తించి తమ నోటితో ఒప్పుకుంటారో, ఆ తర్వాత హృదయమందు విశ్వసిస్తారో, ఈ రెండూ జరిగినప్పుడు దేవుని కృప ఆ వ్యక్తిని కమ్ముకుంటుంది. God's favor and God's grace will cover them. దేవుని కృప, ఆయన కనికరము వారిని కమ్ముకున్నప్పుడు వారు రక్షణ పొందుతారు. ఇక్కడ ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందలేని వారు ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు తన సమయంలో రక్షిస్తాడులేండి అని కొంతమంది మాట్లాడుతుంటారు. Of course, God can do it. But without your cooperation, God cannot save you, my friend. నీ ఇష్టం లేకుండా, నీ ప్రోత్సాహం లేకుండా, నీ సహకారం లేకుండా, నీ విశ్వాస ప్రమాణం నువ్వు ఒప్పుకోకుండా దేవుడు నిన్ను రక్షించడు అనే మాట గమనించారు. నువ్వు ఎన్ని 100 దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని 1000 దేవునికి కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు నువ్వు ప్రపంచం అంతా బహుశా దేవుని కార్యాల కోసం, సభల కోసం నువ్వు తిరిగినా, నువ్వు రక్షణ పొందకపోతే నిత్య రాజ్యంలో ఉండవు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు నిన్ను నోటితోపుకున్న హృదయంలో విశ్వసించాలి, అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక సమయాన్ని నిశ్చయించి ఉంటాడు, ఆ సమయంలో వారు రక్షణ పొందుతారులేండి అంటారు. అది బైబిల్ సపోర్ట్ చేసే అంశం కాదు. అలా అన్నప్పుడు బైబిల్లో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని బైబిల్లో రాయాల్సిన అవసరం లేదు. ఇదే రక్షణదం. నేడు అను సమయం ఉండగానే మీరేం చేయమన్నాడు? ప్రభు వైపు తిరగండి. నేడు అను సమయం ఉండగానే యేసు దేవుడిని ఒప్పుకోండి అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. When you accept Jesus as your personal savior today, you will be in the plan of salvation of God. దేవునికి రక్షణ ప్రణాళికలో నువ్వు సభ్యుడిగా చేరతావు, దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాను. బైబిల్ సెలవిషయండి, రక్షణ పొందాలంటే మానవ సహకారం కావాలి. నీవు దేవుని సలని తప్పిదాన్ని ఒప్పుకోవాలి, నీ పాపం ఒప్పుకొని దేవుని కృపలో వర్ధిల్లా. పాపం ఒప్పుకోవడం అంటే కొంతమంది కలెక్టివ్గా అప్పుడప్పుడు చెబుతా ఉన్నా, దేవా నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చేసిన ప్రతి పాపాన్ని క్షమించేనాయనా అరణో, సరైన ప్రార్థన కాదు. ఉదాహరణకు బట్టలు ఉతికే ఒక వ్యక్తి నది దగ్గరికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్తాడు, ఎందుకంటే ఒక్కొక్కటే మోయలేడు కదా, మూటగట్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఆ నది నీటిలో మూటను ముంచి ఒక 5 నిమిషాల నుంచి ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, అవి ఉతికినట్టేనా? ఒకవేళ మీ బట్టలే మూటలో పెట్టి నీటిలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి వేసుకున్నాయనంటే వేసుకుంటారా మీరు? ఒక్కొక్క బట్ట ఏం చేయాలి? తీసి సబ్బు రాసి ఉతకాల. దేవుని సన్నిధిలో కూడా మనం చేసిన ప్రతి పాపము, దేవునికి అవిదేవన ప్రతి కార్యము, నువ్వు ఎవరెవరిని బాధ పెట్టావో, ఎవరెవరి మీద చెడుగా మాట్లాడావో, ఎప్పుడెప్పుడు ఏ పాపం నువ్వు చేసావో, నీ శరీరాన్ని జారత్వం కోసం వినియోగించావో, నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూసినయో, నీకు గుర్తున్న ప్రతీదీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు రక్తం అనే సబ్బు పెట్టి దాన్ని ఏం చేయాలా? కడగాల. అలా లేని పక్షంలోనూ రక్షణ పొందినట్టు కాదు. ఇఫ్ యువర్ రిపెంటెన్స్ ఈస్ ట్రూ, నీ రక్షణ సరైనదైతే పరిశుద్ధాత్మనే వరాన్ని నువ్వు పొందుకుంటావు, పరిశుద్ధాత్మనే వరాన్ని నువ్వు సంగ్రహిస్తావు. కొంతమందిలో అనుమానం ఉంది, ఏమండి నాలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు నాకు అనిపించట్లేదండి అన్ను అంటే, నీ రక్షణ ఇంకా సరైనది కాదేమో, ఎందుకోసం నువ్వు దేవుని సన్నిధిలో సంపూర్తిగా నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఎవరో బలవంతం మీదో పెళ్లి జరుగుతుంది బ్యాప్టిజం కావాలంటున్నారు కదా, ఒప్పేసుకోరా నాయన అంటే మోకాళ్ళు వేసి 2 పాపాలు ఒప్పేసుకుని వచ్చేసావు, ఇలాంటి ఏవో జరుగుంటాయి. నీ రిపెంటెన్స్ సరైంది అయితే, నీ పశ్చాత్తాపం సరైంది అయితే, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చి హృదయాన్ని గుండెను బాదుకొని వేసానే పాపినని గుర్తిస్తున్నానయ్యా, నీ రక్షణ నాకు లేకపోతే నేను ఈ భూమి మీద మనలేను స్వామి అని నువ్వు ప్రార్థన చేస్తే, అటువంటి ప్రార్థన నిన్ను రక్షించడం మాత్రం కాకుండా దేవుని ఆత్మను నీ హృదయంలో తీసుకొస్తుంది. దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వితౌట్ మ్యాన్స్ కోఆపరేషన్ గాడ్ కెనాట్ సేవ్ సంబడి. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఆ వ్యక్తి సహకారం ఎంత అవసరం అనే వాస్తవాన్ని మీరు గుర్తించారు. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు తెలియచేసి నేను ముందుకు సాగిపోతాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ కూడా మనిషి యొక్క సహకారాన్ని దేవుడు కోరాడు. ఒక అద్భుతం జరగడానికి దేవుడు మనుషుల సహకారాన్ని కోరాడు. ఏంటి ఆ సహకారం అంటే, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6, ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్ 16, 6వ అధ్యాయం 16వచనాన్ని యెహోషువ గ్రంథంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఇక్కడ కూడా గాడ్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ కోఆపరేషన్, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, రెండోది మనిషి యొక్క సహకారం, ఈ రెండు వర్కౌట్ అయినాయి ఇక్కడ. అందరు బట్టి అక్కడ మిరక్కలు జరిగింది, ఒక అద్భుతం జరిగింది. దేవుని సార్వభౌమాధికారం ఏంటి అంటే, మానవుడు చేయలేని కార్యాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. ఏంటది? ఎరికో ప్రాకారాలు కూలిపోవడం, ఎరికో ప్రాకారాలు భూమిలోనికి దిగిపోవడం, ఇది దేవుడు ప్రణాళిక. ఆ కార్యం జరగాలంటే దేవుడు అన్నాడు, మీరందరూ ఊరికనే మెలకుండా ఆ చెట్ల కింద కూర్చోండి, చక్కగా విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం అన్ని చేసేస్తాను అని దేవుడు అన్నా. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎరికో గోడల చుట్టూ తిరగాలి 6 రోజులు, రోజుకొకసారి. 7వ రోజున ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. అలా తిరిగిన తర్వాత మీరందరూ బిగ్గరగా ఏం చేయాలి? కేకలు వేయాలి. ఒక దావీదునుడు లెక్క కట్టాడు, ఎరికో గోడ ఒక్కసారి చుట్టి రావాలంటే 8 కిలోమీటర్లు అవుద్దండి, 8 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ధవళేశ్వరం అవతల నుండి ఎవరైనా వచ్చుంటే అంత దూరం నుండి ఇక్కడ దాకా మీరు ఒక్కసారి నడిస్తే ఎంత అలిసిపోతారో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంతే అలిసిపోతారు. అది కూడా ఒక్కరిన ఇద్దరిని తిరగమన్నా, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది తిరగాలి. అన్ని లక్షల మంది ప్రజలు గోడల చుట్టూ తిరగడం అంటే చిన్న విషయమా? బాబు రారా, తమ్ముడు తిరుగుదా రారంటే అనే నా కాలు నొప్పి ఉంది నేను తిరిగా అంటాడు ఒక్కొక్కడు. వాణ్ణి కన్విన్స్ చేసి తీసుకురావాలి. ఎందుకోసం? వీళ్ళందరూ తిరగకపోతే కార్యం జరగదు అక్కడ. అది యెహోషువకు తెలుసు బాగా. ఏమండి నా పొదులు కూడా మీరే తిరిగేయండి అందనుకోండి భార్య,
2: అక్కడ వర్కౌట్ అవుతుంది, అద్భుతం జరగదు, ఆమె కూడా తిరగాలి. తప్పదు, ఏ నొప్పులు ఉన్నా బాధలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా తిరగాల్సిందే. నేను రాత్రి అంతా పడుకోలేదు, ఇప్పుడే పడుకున్నాను, నన్ను లేపేస్తావేంటి అని ఎవరైనా అంటే లేపుదామే ఇంకేమన్నా లే త్వరగా తిరగాలని చెప్పి వాణ్ణి కూడా చేయిపెట్టి గిరగరా గిరగరా తిప్పుతా ఉన్నారు. ఎందుకోసం? తిరగకపోతే కార్యాలు జరగవు. గాడ్ నీడ్స్ యువర్ కోఆపరేషన్. తిరిగారు, దేవుని మాట విధేయత చూపించారు. ఆరు రోజులు ఆరు సార్లు, ఏడో రోజు ఏడు సార్లు. ఏడో రోజు ఏడు సార్లు తిరగాలంటే 56 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర సామర్ల కోట అంత దూరం నడవాలి. ఎండ భయంకర పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ టైంలో పెందలక్కడనే లేచారట. ఆరు రోజులు తిరిగి తిరిగి అలసిపోయి ఏడో రోజున ఏడు సార్లు తిరగాలి. అమ్మో, నా వల్ల కాదు, మనమైతే 100 కారణాలు చెప్తాం. ఈ రోజు నేను ఎందుకు తిరగలేనంటే అని ఒక టైటిల్ ఇస్తే టకటక మనం 100 కారణాలు రాస్తాం. మనం నా నరాలు సహకరించట్లేదండి, కండరాలు మూవ్ అవ్వట్లేదండి అని ఎన్నుంటే అన్ని రాసేస్తాం మనమైతే. కానీ ఇస్రాయేల్ ప్రజలు 7వ రోజున 7 సార్లు తిరగడానికి సంసిద్ధులయ్యారు. కంప్లీట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు నా తూచ తప్పకుండా నెరవేర్చే అద్భుతమైన కార్యం వారిలో ఉంది. 7 సార్లు తిరిగేసరికి గోడలు పడలేదు అనుకున్నా, ముందే అనుకున్నా యెహోషువ మమ్మల్ని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నాడని. తిప్పి తిప్పి గిరగరా గిరగరా తిప్పేసి ఇప్పుడు గోడలన్నీ పడకపోతే ఏమంటాడు ఇప్పుడు అని అందరూ అనుకున్నప్పుడు యెహోషువ ప్రభు చూస్తే ప్రజలందరూ నా మాట వింటారో లేదో మరొక్కసారి పరీక్షించాలని కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు టెస్ట్ మై పీపుల్ ఈవెన్ బిఫోర్ ఐ గివ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఐ డూ ఎన్ ఎక్స్ట్రాడినరీ మిరకల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మై పీపుల్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ దెమ్ జాషువా లెట్ దెమ్ షౌట్ వారిని బిగ్గరగా కేకలు వేయమని చెప్పాడు. 56 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎవడన్నా కేకలేస్తాడండి? అసలు ఓ 10 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారండి మీరు, లిఫ్ట్ ఆగిపోయింది, సాయంకాలం ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళారు, ఫోన్లే కదా ఇంక లిఫ్ట్ ఎంతసేపు వస్తుందో తెలియదు అని చెప్పి మెట్లెక్కేసి పైకి వెళ్ళిపోయారు. మెల్లగా మెట్లు ఎక్కడ చిన్న విషయమే, చాలా కష్టపడి కష్టపడి ఒగుర్చుకుంటూ 10 మెట్లు 10 అంతస్తులు పైకి వెళ్ళిన తర్వాత మీ ప్రియాతి ప్రియమైన మిస్సెస్ గారు తలుపుతో నిలబడి, ఏమండి ఓ పాట పాడండి అంటే పాడతారా మీరు ఎవరైనా? బ్రదర్స్ ఇప్పుడు నీ పాట కావాలా, పాడతాను పద లోపల పద, నువ్వు పాడదు కానీ పద అని చెప్పి నా తడ్డాలు పెడతాడా. నీ పాట కావాలి ఇప్పుడు 10 అంతస్తులు నేను మెట్లు ఎక్కి వస్తే. ఎగ్జాక్ట్లీ, ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. 56 కిలోమీటర్లు నడిచిన తర్వాత కేకలు వేయాలో. ఈ కేకలు అయిపోతే దేవుడు పడగొట్టలేడా? ఈ కేకలు అయిపోతే ప్రాకారాలు కూలవో కూలవో. ఎందుకోసం? ఇట్స్ అ గాడ్స్ ప్లాన్. అది జరిగితేనే అద్భుతం జరుగుతుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ. ఆయన నీ కోసం ఎప్పుడు అద్భుతం చేయడానికి సంసిద్ధుడే. నో మ్యాటర్ వాట్ ద ప్రాబ్లం, నో మ్యాటర్ వాట్ ద జెరికో వాల్ దట్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, నువ్వు ఏ ఎరుకో గోడ ముందు నిలబడినా దేవుని స్ట్రాటజీ ఇదే, కేకలు వేయి గట్టిగా. కేకలు వేయడం అనగా అసాధారణ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, ఆయన సార్వభౌమాధికారానికి ఒప్పుకోవడం. గట్టిగా కేకలు వేయండి. ఇశ్రాయేలు ప్రజలు వేశారా లేదా? Yes. ఆ కేకలు వేయడంతో ఇశ్రాయేల్ యొక్క కోఆపరేషన్ ముగిసింది. ఆ ప్రజలు చేయాల్సిన పని ముగిగానే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని దేవుడు చేశాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేశానని మహిమపరచండి. ప్రభు తన కార్యం చేయడం ప్రారంభించాడు.
3: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు నమ్మదగిన వాడు గనుక మీ జీవితాలు అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
4: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188888. మా వెబ్సైట్ www.johnwesley.com.

0: మాథ్యూ చాప్టర్ 13. పరలోకములో పలు రహస్యాలున్నాయి. క్రైస్టే చెబుతున్నాడు, పరలోకానికి వెళ్లాలి, పరలోకాన్ని చూడాలని చెప్పి చాలామంది పలు విధములుగా వెతుకుచున్నాం. అయితే ఇక్కడ చూడండి, అనేక విషయములు ఆయన సింపుల్గా సులువుగా చెప్తున్నాడు. ఈరోజు మనం మరో ఉపమానమును చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమం చాలా రెస్పాన్స్ వచ్చింది. మరి విశ్వాసం గురించి చూశాం, ఆవగింజంత అని మనం డీటెయిల్డ్గా చూశాం. ఈరోజు ఆవగింజ నుండి పులిసిన పిండిని గురించి మనం చూడబోతున్నాం. ఈ పేరే వ్యత్యాసంగా ఉంది, ఇది ఎందుకు ఆవగింజ అని చెప్పి మరి ఈస్ట్ని గురించి పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు? అయితే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గొప్పవిగా ఉన్నాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మాథ్యూ చాప్టర్ 13 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది, పలు రహస్యాలు ఇందులో నుంచి వస్తున్నాయి. మీరెలా చూస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడాలంటే మాథ్యూ 13:33-34 ఉంది. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఈ యొక్క పుల్లని పిండిని గూర్చిన ఒక కాన్సెప్ట్ని మనం మొదటిగా చూద్దాం. ఇది దేన్ని సూచిస్తుంది? బైబిల్లోనే సాధారణంగా పుల్లని పిండి అనేది నెగటివ్ కాన్సెప్ట్, నెగటివ్ పారబుల్ అని చెప్తుంటారు. ఏంటి కారణం అని అడిగితే, ఈ బైబిల్లో పుల్లని పిండిని గూర్చి దేవుడు ఎందుకు యూస్ చేస్తున్నాడంటే, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడే అని చెప్తున్నాడు.
0: సరైన
1: ఎగ్జాంపుల్ అందులో ఏం చెప్పదలిచాడంటే, ఆ అబద్ధ ప్రవచనం అంటే ప్రజల్ని మార్చిపెట్టే ఉపదేశం. ఈ అబద్ధ ప్రవచనం ఉంది కదండి, ఫాల్స్ డాక్ట్రిన్, దీనికి ఒక భయంకరమైన పవర్ ఉంది. మనం అది తెలుసుకోవాలి, దాన్ని గురించి తెలియజేద్దాం. మంచి ఉపదేశముని మీరు బోధించినట్లయితే నలుగురు మాత్రమే వింటారు. అబద్ధ బోధన బోధిస్తే 400 మంది వింటారు. ఎందుకంటే ఆ అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ అబద్ధ ఉపదేశం వచ్చి మీ యొక్క శరీరాన్ని బేస్ చేసినటువంటిదిగా ఉంటుంది. రెండవది, మీ యొక్క అవసరతలనేవి ఉంటాయి కదా, అవి సాటిస్ఫై చేసేవిగా ఉంటాయి స్పిరిచువల్గా కూడా. ఒక ఉదాహరణకు, ఇది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధబోధ ఏం చెప్తుంది? అది చేయొచ్చు, పరలోకము వెళ్ళొచ్చు అని చెప్తుంది.
0: కన్వీనియంట్
1: చేస్తుంది, దానికి ఒక వాక్యాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను,
0: ట్విస్ట్ చేస్తుంది.
1: అది ట్విస్ట్ చేస్తున్నట్టుగానే మీకు తెలియదు.
0: ట్విస్టింగే తెలియకుండా మనం మోసపోవడానికి అవకాశం.
1: అందువల్లే దేవుడు హెచ్చరిక కలిగి ఉండమంటున్నాడు, కేర్ఫుల్గా ఉండండి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీరు పవిత్రత నుండి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నానంటాడు. ఎందుకంటే అబద్ధ బోధ యొక్క పవర్ అలా
0: పవర్.
1: ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నారు, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఇదేం చెప్పదలుస్తున్నాడు? మీ వీవులో ఎలాగనుకుంటున్నారు?
0: చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే మనం బైబిల్ చదవడం ద్వారా, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం ద్వారా మరి మనకైతే ఆ లైఫ్ ఉంది, అదే ప్రకారం మరణం ఉంది. అయినా ఉన్నప్పటికీ చనిపోయిన వారు దేవుల్లో మరణించేవారికి ఎటర్నిటీలో ఒక జీవితం ఉన్నదనే విషయం ఫ్యాక్ట్గా అర్థం.
1: మీరు సేవ చేస్తూ పాస్టర్ అయిపోవచ్చు.
0: లేదు, అడుగుతున్నా నా లెవెల్లో నేను చెప్తున్నాను.
1: ఈ లెవెలే చెప్తున్నాను, ఈ యొక్క లెవెల్ని. ఇది ఎంత ఎగ్జాక్ట్గా మీరు మీనింగ్ చెప్పేశారు, అంటే ఒక బోధకుడు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని అడిగితే, నన్ను విశ్వసించువాడు మరణించాడు అంటే నీకు చావే లేదు.
0: అది చాలా డేంజర్ కదా.
1: తరువాత, చనిపోయినా బ్రతుకుదువు అంటే ఒకవేళ మరణించినా తిరిగి సజీవునిగా ఉంటావు. నీయంతటనుకుంటేనే చనిపోతావు, నువ్వు 100, 200, 500 సంవత్సరాలు భూమిలో బ్రతుకుతావు అని చెప్పి, ఇదియే డాక్ట్రిన్, ఇది అమరత్వం అని అంటున్నారు. అంటే ఇమ్మార్టల్ అంటున్నారు, అంటే నీవు మరణించబోయేదే లేదు, నీవు ఎన్నటెన్నటికీ బ్రతికే ఉంటావు. ఈ విధంగానే అబద్ధబోధ అనేటువంటిది అన్ని స్థలాల్లో హోకటిగా మారుతూ
0: వినడానికి సొంపుగా ఉంది,
1: వినడానికి బాగుంటుంది. మీరు యోచించి చూడండి, మీరు చనిపోరు, ఎన్నటికి బ్రతికి ఉంటారు, ఇక మనిషి ఎందుకు భయపడతాడు? మరణాన్ని చూసే భయపడుతున్నాడు మనిషి, భయమే మరణాన్ని గుర్చి. అదే నీకు లేకపోయినట్లయితే, యేసు నీకు నిత్యజీవమునిస్తాడు, ఆయన చెప్పిన నిత్యజీవం ఇటర్నల్.
0: అవును,
1: ఆయన శరీరాన్ని గుర్చి చెప్పలేదు.
0: అవునవును,
1: శరీరం ఒకరోజు మృతమవుతుంది. ఈ విధంగానే ఇలా
0: అందులో కండిషన్స్
1: కండిషన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఈ అబద్ధ బోధల యొక్క, ఇది మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, అన్ని అబద్ధ బోధలు ఇలాగే చెప్పబడతాయి. ఒక ఉపదేశం ఇలా చెప్తుంది, భార్యను మీరిక్కడ కోల్పోతే దాని గురించి దిగులు పడద్దు, ఆ మీకొక భార్యను పరలోకంలో దేవుడుంచాడు, ఆ భార్యే మీకు నిరంతరానికి భార్య. ఇలా ఒక ఉపదేశం వెళ్తుంది. అప్పుడు ఇతను మంచి కాలంలోనే ఒకటిగా జీవించాలనుకునేవాడు కాదు.
0: అక్కడికెళ్ళి
1: ఎలా జీవిస్తాడనేది రెండవది. అలాగంటే ఇక్కడ ఎలాగుంటాడు? అక్కడ ఆమెతో జీవించొచ్చు అని చెప్పి ఇక్కడ ఎటువంటి పాపమైనా చేస్తాడే. మరొక ఉపదేశముంది. నువ్వు ఒకసారి రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నువ్వు ఏ పాపం చేసినా యేసు క్షమిస్తాడు.
0: ఫౌండేషనే తప్పుగా ఉంది.
1: అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది. అది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి తరువాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యమని హెబ్రియుల్లో ఉంది. వీరు అటువంటి వాక్యాలన్నీ కూడా తేరగ్గా వదిలిపెట్టేస్తారు. ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకుని అబద్ధ బోధన అందిస్తారు. కాని ఇది ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సత్యము మాట్లాడితే కూర్చుని వినేవారు కొద్దిమందే, వారిని క్రిటిసైజ్ చేసేవారు అనేకమంది. ఎందుకంటే వారు క్రిటిసైజ్ చేసేప్పుడు వారు చెప్పే మాటలు పరిహాసములకు జనులేం చేస్తారు,
0: చాలా
1: వింటారు.
0: దానికి యూట్యూబ్ చాలా
1: ఈజీ అయిపోయింది మీడియా. అదేవిధంగా ఈ అబద్ధ ఉపదేశం, అదే యేసు పులిసిన పిండి అంటున్నాడు. ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాం? ఎందుకు దానిని పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేస్తున్నాడంటే, ఇది వచ్చి ఆ పులిసిన పిండి అనేటువంటిది వచ్చి మన ఊర్లోనూ ఉంది, బట్ ఈజీగా జనులకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకుని చెప్దాము, అది వారికి ఈజీగా అర్థమవుతుంది. పులిసిన పిండికి బదులుగా మీరు వినే ఉండుంటారు, మన ఊర్లలోంతా నైట్ పడుకోవడానికి ముందు మిగిలిన పాలు ఉంటుంది.
0: అవును.
1: ఆ పాలలో ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు కొంచెం పెరుగు వేస్తారు.
0: అవును, అది నెక్స్ట్ డే
1: దానికి పేరు తోడు పెట్టడం అంటారు, పెరుగు తోడు వేయడం అంటారు.
0: అవును.
1: ఆ తోడు వేసే పెరుగు చూస్తే ఎంతో కొంచెమే ఉంటుంది. సాధారణంగా ఆ వయసులో మా ఇంట్లో నేను చూసుకునే పని ఏంటంటే నైట్లో వీళ్ళు ఉన్నదంతా ముగించేస్తారు, ప్రక్కింట్లో కొంత తీసుకొచ్చి కలుపుతారు, అది తోడుకంటూ కొంత కలుపుతారు, అది చిన్న గిన్నెలో ఉంటుంది. మన దగ్గర పాలు 1/2 లీటరో 1 లీటరో ఉంటుంది. ఈ పెరుగును కొంత పాల్లో కలిపినట్టయితే ఆ రాత్రిపూట ఈ పెరుగులో ఉన్నటువంటి పులుపుతనము పాలంతటినీ కూడా పెరుగ్గా మారుస్తుంది. సో పాలలో ఈ 1.5 లీటర్ పాలలో లేని పవర్ ఈ కొంచెం పెరుగులో ఉంటుంది, పులిసిన పిండి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అట్లే పులిసిన పిండిని చూద్దాం. పులిసిన పిండిలో ఉన్నటువంటి పులుపుతనము, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, రాత్రి గ్రైండ్ చేస్తారు, మరుసటి దినము అది కొంత ఏమై ఉండాలంటే పులిసి ఉండాలి. అప్పుడే ఇడ్లీ ఏమవుతుంది? అది ఎంతో పులిసినా బాగుండదు చూడండి, కరెక్ట్గా పులిసి ఉండాలి. పులియకపోతే మృదువుగా ఉండదు. సో ఆ పులుపుతనానికి ఒక పవర్ ఉంది, తనతో ఉన్నటువంటిదంతా ఏం చేస్తుంది? అది పులిసిన తన్మయముగా మారుస్తుంది, తనవలే మార్చివేస్తుంది.
0: అలాంటి ఒక క్యారెక్టర్,
1: అది దాని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు యేసేం చెప్తున్నారు, ఒక పారబల్లో పరిసయులు సద్దుకైలను గుర్చి హెచ్చరికగా ఉండండి, ఉపదేశాన్ని గుర్చి తిరిగి తేటగా చెప్తాడు. మొదటిగా చెప్పేప్పుడు పరిసయులు సద్దుకైలు అని వారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు, శిష్యులకు అర్థం కానప్పుడు వారికి చెప్తాడు, వారి ఉపదేశమును గుర్చి హెచ్చరిక కలిగి ఉండండి, ఎందుకంటే వారు మిమ్మును వారి వలె మార్చడానికి ఎంతో వారి వలన అవుతుంది అని చెప్తాడు. అదే ఈ స్థలములో హెవెన్కి ఈక్వల్గా చెప్తున్నాడు దేవుడు. హెవెన్కి ఈక్వల్గా ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు చదవడానికి వెళ్లారు లేక ఒక దగ్గర పనికి వెళ్లారు, వీరు చెప్తుంటారు, వీడు నాతో కూడా ఉన్నంతవరకు బాగానే ఉండేడు, వెళ్ళిన

0: ఉంది? మనపిల్లాడి లోపల పరలోక రాజ్యము లేదనే అర్థం. ఇప్పుడు కలిపే పెరుగులో పులుపుతనం ఉంటేనే గాని అది పాలంతటిని కూడా ఏం చేయగలదు, పెరుగ్గా మార్చగలదు. ఆ కలిపే పెరిగే పాలుగా ఉన్నట్టయితే, పులుపుతనం లేకపోతే?
1: అంటే ఎంతవరకు మనం పులిసిన తనంలో ఉండాలి, ఆ ఎఫెక్ట్
0: అదే ఇక్కడ విషయం. మీ లోపల పరలోక రాజ్యం ఉన్నట్టయితే మీరు ఏ చోటైనా మీ వలె మార్చగలరు, ఏ చోటైనను మీ యొక్క సిచ్యువేషన్కి మార్చగలరు. కొంతమందికి, నేను లోకానుసారంగా చెప్తున్నా, కొంతమందికి ఒక గొప్పదైన టాలెంట్ ఉంటుంది. ఏ స్థలానికి వెళ్ళినా అక్కడున్న క్రౌడ్ని తన అటెన్షన్కి తేగలరు. వారి యొక్క స్పీచ్ అయినా లేకపోతే వారి టాలెంటో ఒక క్రౌడ్ వారి చుట్టూ ఏర్పడుతుంది. మీరు చూశారా? ఒక లీడర్షిప్ క్వాలిటీ, రెండవది క్రౌడ్ పుల్లింగ్ అంటారు.
1: అవును,
0: అట్లే వారు మార్చేయగలరు. ఎంత గొప్ప క్రౌడైనా ఒక 5 నిమిషాలు కూర్చుని వింటారు.
1: అదేంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్లో చూస్తే దీన్ని ఒక కమాండర్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదేంటంటే ఎక్కడికెళ్ళినా ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అలాగే అట్రాక్టివ్ చేస్తుంది. అదేలాగున వారు చెప్తుంటే దాన్ని వింటారు. వాళ్ళు
0: వింటారు, అదే చెప్తున్నాను,
1: ఆ ఫ్రీక్వెన్సీ.
0: ఇప్పుడు లోకములో ఉన్నవారికే అటువంటి ఒక శక్తి ఉన్నట్టయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం అటువంటి తన్మయం కలిగినటువంటిది. మీరొక దగ్గరికి వెళ్తున్నారంటే మీ మాదిరిగానే అక్కడున్నవారు మారాలి. అదే పరలోక రాజ్యం యొక్క ఎఫెక్ట్.
1: మనం లోకం వైపు
0: మనమలా మారిపోయాం. క్రితము మీరు చూసినట్లయితే ఒక దగ్గరకు మనం వెళుతున్నప్పుడు అక్కడున్నటువంటి ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తప్పుడు కార్యాలు చేసేవారిని చూసినట్లయితే, ఒక చర్చ్ నుండి ఒక విశ్వాసియో లేక సేవకుడో వెళ్ళినట్టయితే అతని వలే అందరూ మారిపోతారు. వారు మారుస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ తాగుబోతుల లిస్టు తగ్గి ఉంటుంది. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఒక పీరియడ్లో మిషనరీస్ ఇక్కడికొచ్చినప్పుడు చదువు చెప్పించేప్పుడు చదువుకున్న వారి లిస్టు ఏమైంది?
1: అవును,
0: అధికమైంది. చదవని వారి లిస్టు తగ్గిపోయింది.
1: అవును,
0: అదేవిధంగా పరలోకం యొక్క పవర్.
1: అదే జీగన్ బాగును అనుకుంటే అక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ తమిళ నేర్చుకుని
2: ఫస్ట్ తమిళ బైబుల్
1: తీసుకొచ్చారు. అదేమిటే ఒకటిగా కూర్చోరట. అది ఆ కాలంలో ఈయన సంఘాన్ని కట్టి అందరూ ఒక్కటిగా కూర్చోవాలని ఆ కాన్సెప్ట్నే మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నారు. అప్పుడు సాల్ట్ అండ్ లైట్ కోసం చెప్తున్నా, ఈయన వాళ్లతో ఏకీభవించలేదు. ఈయన అలాగే ఉన్నాడు స్టాండ్లో. బైబిల్ చెప్తుంది మనమందరం ఒకటేనని. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి.
0: అంటే మొదలూరనే ప్రాంతముంది తిరునల్వేలి ప్రక్కన. నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడొక మిషనరీని గురించి చెప్పారు. ఆయర్నెస్సో ఏంటో పేరు ఆయనకి, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన గురించి చెప్పారు, దాదాపుగా మోర్ దెన్ 200 to 400 స్కూల్స్ని స్థాపించాడు ఆయన. స్కూల్స్,
1: అదే సాల్ట్ అండ్ లైట్. ఎంత
0: సాక్రిఫైస్! ఇప్పుడు చూడండి, పిల్లలను పాఠశాలకే పంపించని ఒక ఊరిలో, పిల్లలను ఉద్యోగానికి పంపించాలని చెప్పే ఊరిలో,
1: అది గర్ల్ చైల్డ్,
0: అందరినీ వెంటబెట్టుకుని చదివించి
1: సాక్రిఫైస్.
0: అప్పుడు అక్కడ చదువుకొనని వారు, అక్కడ చదువుకొనని వారితో నేను చదవకుండా ఉంటానని చెప్పకుండా చదువుకున్న ఒక్కడు చదువుకొనని వారందరినీ చదువుకునేవారిగా మార్చాడు. ఈ విధంగానే హెవెన్ చెప్తుంది. హెవెన్ యొక్క పవర్ ఎటువంటిది? నువ్వు మంచివానిగా ఉండు, నీవు దేవుని కలిగి ఉండు, నీవు ఆత్మీయునిగా ఉండు, నీవలే నీ సిచ్యువేషన్ అంతటినీ మార్చివేసేటువంటి ఒక పవర్. ఎందుకంటే మీలో ఉన్న పవర్ అటువంటిది. పిల్లాడేం చెప్తున్నాడు ఈరోజు, ఆ ఒక ఎంఎన్సీకో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అక్కడున్నటువంటి వారి యొక్క కల్చర్ వచ్చి ఆ నా వల్ల కుదరడం లేదు, నేను వారి దగ్గర ఇదైపోతున్నా అని వాడు చెప్తున్నాడు. ఎలా వారు, సరే ఇలా చెప్పుకుందాం, ఎలా వారి వల్ల మిమ్మల్ని మార్చగలుగుతున్నారు?
1: మీరు
0: ఎలా చేస్తున్నారు కదా, అప్పుడు వాని దగ్గర ఏదో మీరు మారేటువంటి ఒక ఆకర్షిత ఉంది కదా. దానికంటే, అన్నిటికంటే కూడా ఆకర్షించగలిగే గొప్ప కార్యం మీ దగ్గర ఉంది.
1: ఉంటుంది.
0: అయితే అది మొదట మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అది ముఖ్యం. పరలోక రాజ్యం మీ దగ్గర ఉండాలి. అదే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఉందా, అదే ఎంతో ముఖ్యం. మీరు చూసినట్లయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్కి పేరొచ్చి జింజర్ చాక్లెట్. కారం చాక్లెట్ అంటే మనం ఏమనుకుంటాం?
1: స్వీట్గానే
0: ఉంటుంది కదా. తింటే కారంగా ఉండింది. నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంది, తింటే కారంగా ఉండింది. ఈరోజు అనేక బిలీవర్స్ చూడటానికి ఎలాగున్నారు? చూడటానికి ఆత్మీయంగా ఉంటారు. అయితే కూర్చుని మాట్లాడితే వారిలో పరలోక రాజ్యం లేదనేదే తెలుస్తుంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మనగొచ్చే చెప్తున్నాను. మనం ఒకసారి ట్రావెల్ చేసాం, మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇక్కడ నుండి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఒక ఆల్మోస్ట్ ఆ 4 అవర్స్లో 3 అవర్స్ బిబ్లికల్గా మాట్లాడేమా?
1: అవును, టైం
0: బైబిల్ గురించి డిస్కస్ చేశాం.

0: మినిస్ట్రీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రోగ్రామ్ గురించిన అనేక విషయాలు మాట్లాడాం. ఆల్మోస్ట్ మనకు ఆ టైం 3 అవర్స్ దాదాపు అయింది.
1: అవును,
0: మీరు కొంతమందితో ట్రావెల్ చేయండి, దే విల్ టాక్ అబౌట్ ద బిజినెస్, కమర్షియల్ థింగ్స్.
1: అవును,
0: మీ వల్ల వారితో స్పిరిచువాలిటీ మాట్లాడలేరు. ఏంటి కారణం? వెరీ సింపుల్, వారిలో పరలోక రాజ్యము లేదు, వాక్యము లేదు. వారిలో వచ్చి ఆ స్పిరిచువాలిటీ యొక్క తన్మయం లేదు. తను మిమ్మల్ని మరలా మరలా మాట్లాడనిస్తాడు. ఏం మాట్లాడిస్తాడు? కమర్షియల్ థింగ్స్ మాట్లాడిస్తాడు. మీతో అలా వెళ్లేప్పుడే అడుగుతుంటారు, ఈ ఏరియాలంతా ఎంత వెలగపలుకుతుంది. ఇలాగే మాట్లాడతారు, లేక పాలిటిక్స్ మాట్లాడతారు, లేక ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, వారితో నా వల్ల ఒక 15 నిమిషాలకు పైన మాట్లాడలేను. అదే సమయంలో మీరొక స్పిరిచువల్ పీపుల్తో కూర్చుని చూడండి, వాక్యాన్ని చెప్పి చూడండి, ఒక 1 అవర్ కూడా మీరు వారితో మాట్లాడచ్చు. సో ఫస్ట్, పరలోక రాజ్యం ఎటువంటిదన్నట్టయితే, మిమ్మల్ని పోలి మిగతా వారిని మార్చగలిగేటువంటిది గాని, ఒకరోజు కూడా మిగతా వారిని పోలి మీరు మారకూడదు, మారలేము. అలా మారిపోయాను అని వారి మీద నెపం వేస్తే మీలోపల పరలోక రాజ్యం లేదని అర్థం.
1: మనం కొరత చెప్పడానికి
0: ఛాన్సే లేదు. లోకములో ఉన్నవానికంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను గొప్పవానిగా ఉంటే నావలే గదా. ఒక నాయకుడనేవాడు తన అనుచరులను ఎంతమందిని తనవలే మార్చగలుగుతున్నాడు? అప్పుడు అతని వల్ల అంతమందిని మార్చగలుగుతున్నాడు గదా. ఒక లోక ప్రకారంగా అతని వల్ల చేయగలుగుతున్నాడంటే, స్పిరిచువల్గా పరలోక సంబంధమైన మీరే మీ ఆఫీసుని మీ వలె మార్చగలరు గాని ఆఫీసు వలె మీరు మారరు. మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఏరియా, మీ యొక్క స్కూల్ మారుతుందే తప్ప మీరు మారరు. మీరు చెప్పనే అక్కర్లేదు, ఆ అవకాశమే ఉండదు. ఇప్పుడు నోవాహును చూడండి. నోవాహును గుచ్చి బైబిల్ చెప్తుంది, నోవాహు ఆనాడున్నటువంటి వారిలో నీతిమంతుడుగా ఉండేడు. సరి, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాగ ఉండింది అని చూస్తే బైబిల్ చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుని ఎదుట శరీరులైన వారందరూ తమ నడతలు చెడినవారై ఉండారు. అంటే బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని చూస్తే
1: కరప్ట్ అయిపోయింది.
0: 100%
1: కరప్ట్ అయింది.
0: ఒకే ఒక నోవాహు మాత్రం ఎలాగుండేడట,
1: బాగా
0: క్లీన్గా ఉండేడు. మీరింకొకటి కూడా యోచించి చూడండి, ఏ విధంగా అలాగుండగలిగాడు? ఈరోజు మనం ఏం చెప్తున్నాం? కుదరదండి, ఒక కోప్పడుతున్నాడండి. కోప్పడుతూ భయంకరంగా, ఇది నన్ను గుచ్చే చెప్పుకుంటాను, ఒక పీరియడ్లో బాగా కోప్పడతాను. కోప్పడినప్పుడు నిన్ను చెప్పే కార్యం ఏదై ఉంటుందంటే, వీరు నా కోపం తెప్పిస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు. అది 100% నిజము కూడా, అందులో వేరింకేది లేదు. బట్ గాడ్ నాతో ఏం చెప్తాడంటే, నువ్వెందుకు అలాగా కోప్పడుతున్నావు? వారు కోపాన్ని రేపుతారు, వారు అటువంటి వారై ఉన్నారు. పిశాచి అటువంటివాడైతే నువ్వు అలాంటివాడు అయిపోతావా? అవునా? ఒకడు సిగరెట్ కాలుస్తూ రోడ్లో ఉన్నాడు, అతను పొగ ఊదితే మీకు కోపం వస్తుంది. వెంటనే మీరు ఆ పొగ వదిలిన మనిషి నుండి దూరంగా వెళ్లడం అనేది ఒక కాన్సెప్ట్. మరొకటి, పొగ వదిలివాని ఒక దెబ్బ కొట్టడం అనేది మరొక కాన్సెప్ట్.
1: వాడు తిరిగి కొడతాడు,
0: తిరిగి దెబ్బ కొడతాడు. దీనికంటే ఘోరమైన మరొక కాన్సెప్ట్ ఉంది, మీరొక సిగరెట్ కొని అతని ముఖం మీద ఊదడం అనేది, అది దానికంటే పాపం. అనేక మంది ఒకడు పాపం చేసిన వెంటనే వారు కూడా అదే పాపాన్ని చేసి తిరిగి ఏం చెప్తారంటే,
1: జస్టిఫై చేస్తారు,
0: అతను చేశాడు కదా, తిరిగి మనం చేస్తేనే వారికి తెలుస్తుంది.
1: ఇదే
0: ఓళ్ళి. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు? దూరంగా వెళ్ళిపో.
1: ఇంకా చెప్పాలంటే, మనం నిలబడితే వాడు సిగరెట్ పారేయాలి.
0: అతను కొన్నిసార్లు, మీరు చూడండి, నేనొచ్చి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కొన్ని ఆ ప్రీస్టు ఆ పెద్దవాళ్ళందరూ వస్తారు, వచ్చిన వెంటనే టక్కన లేచి నిలబడతారు. ఆ వారికి ఇవ్వగలిగినటువంటి మర్యాద. అలాగున మీలోకి స్పిరిచువాలిటీ వస్తే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా మీ ఎదురుగా ఉన్నవారిని మారుస్తుంది. ఆ మేరకు శక్తి మీ యొద్ద పరలోకం ముంచి ఉంది. యేసు అందరిలాగా మారాడా? యేసులాగా అందరినీ మార్చాడా?
1: సో ఆ పులిసిన
0: పిండి యొక్క స్పెషాలిటీ, పరలోక రాజ్యం అటువంటిది. కొంచెమే, అది ఒకే ఒక వ్యక్తి చాలు, ఒక వ్యక్తి చాలు. ఇప్పుడు ఒకే ఒక అబ్రహాం, ఒక కనానుదేశం ఇవ్వబడింది గదా. నోవాహు తను మాత్రమే అలాగున్నాడంటే కాదు, తన ఫ్యామిలీని అలాగ ఉంచాడు. టోటల్ భూమి చెడిపోయింది, ఎలాగ తన యొక్క ఫ్యామిలీని పక్కాగా కాపుదలగా ఉంచగలిగాడు? తనలో ఉన్నటువంటి పులిసిన కార్యం, తన పరలోక రాజ్య తన్మయము తన కుటుంబాన్ని సరిగ్గా ఉంచగలిగింది. ఇప్పుడు సుధమ గురించి మనమందరం మాట్లాడుతున్నాం, అది మోసమైన పట్టణంగా మారింది 100%. ఆ రోజు నాశనానికి పాలైందంటే అప్పుడు 100% కరెక్ట్ అయిందని అర్థం. లోతు మాత్రం ఎలాగుండాడు? నీతిమంతుడుగా ఉండాడు, రైటియస్ మ్యాన్ అని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన లోతు. సరి, లోతు మాత్రం అలాగ ఉండేడా సుధోములో అన్నట్టయితే? లేదు. తన ఫ్యామిలీ కూడా అలాగ ఉండింది. తనే చెప్తున్నాడు, తప్పు చేయనటువంటి ఇద్దరు ఆడపిల్లలు నాకున్నారు అని చెప్తున్నాడు. పురుషుని ఎరుగని ఇద్దరు పిల్లలున్నారు. అలాగంటే నేను నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా ఉంటే నా కుటుంబము కూడా నీతిమత్వములో ఉంటుంది. నీతిమంతుని సంతతిగా ఉండడం కుదురుతుంది. నా పులిసిన పిండి ఎటువంటిదిగా ఉన్నదనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. నా తన్మయము తగ్గే కొద్దీ కొన్నిసార్లు ఇది కూడా మనం చెప్పేద్దాం. ఎక్సెంప్షన్, మీరు ఎంతో నీతిమంతునిగా ఉంటూ కొంతమంది పిల్లలు తండ్రికి అగెన్స్ట్గా వెళ్తున్నారు, తల్లికి అగెన్స్ట్గా వెళుతున్నారు. అది ఒక ఎక్సెంప్షన్ కేసు. ఏసై దగ్గరే ఒక యూదా ఉన్న మాదిరిగా, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్నాడు కదా ఆ మాదిరిగా. అయితే 99% మన యొక్క పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. మొదటిగా మన దగ్గరున్న పులిసిన పిండి ఎవరిని మారుస్తుందని అడిగితే మీ ఇంటిలో ఉన్నవారినే మారుస్తుంది. సమీపంలో ఒకరి ఇంటర్వ్యూ నేను చదివాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు నన్ను ఒక పరిచారకునిగానే చూస్తున్నాడు. తండ్రి అయినప్పటికీ ఎలా చూస్తున్నాడు? సేవకునిగా. ఎందుకంటే ఆ యొక్క ఘనతను తన ఇంటిలోనూ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వేదిక మీద ఒకటి మాట్లాడతాడని ఇంటికెళ్తే వేరే విధంగా ఉంటాడండి. అనేక మంది ప్రసంగంలో ఒకటి చెప్తుంటారు, ఇంటికి వెళితే ఆపోజిట్గా ఉంటారు. అప్పుడేం చెప్తారు? ఆయన మాట్లాడడం వరకే. అప్పుడు ఇంట్లో పిల్లాడేం చేయడు,
1: రెస్పెక్ట్
0: ఇవ్వడు. ఇప్పుడు కొందరు చెప్తారు, మీ డాడీ ప్రసంగం ఎంతో బాగుందని చెప్పినప్పుడు పిల్లవాడికి అవునవును నా తండ్రి గురించి నాకు తెలుసు కదా అని అంటాడు. అయితే అదే గుణాతిశయము తన ఇంటిలో కూడా అది ఉన్నట్టయితే తన ఇంటిలో పాస్టర్గా ఉండక్కర్లా. నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క పాస్టర్ యొక్క అథారిటీ నేను చెప్పడంలా. నేను చెప్తున్నా ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఆయన జీవితంలో ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లవాడికి మీరు ఏం చేయక్కర్లా, అడ్వైసే చేయనక్కర్లేదు. పైన చూస్తున్నాడు, తండ్రి చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. ఇదే పరలోక రాజ్యం యొక్క పులిసిన తన్మయం. ఆ యొక్క ఎఫెక్ట్, ఆ యొక్క టేస్ట్ పిల్లవాడు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఎలా మారతాడు?
1: అది రిఫ్లెక్ట్
0: అలాగే ఉంటాడు. ఇదియే ఆ పరలోక రాజ్యం, ఆ యొక్క స్పెషాలిటీ. అప్పుడు మొదట్లో నేను మారిపోను, లోకానుసారంగా మారిపోను. రెండవది, నేను నా వలె లోకాన్ని మారుస్తానే తప్ప లోకము వలె నేను మారిపోను. మూడవది, నేను మారడం కంటే ఒకవేళ నేను మారితే పరలోక రాజ్యం నాలో ఉందో లేదో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ చూడగలనంటే నా ఇంటిలోనే చూడగలను.
1: ఈ పులిసిన పిండి గురించి మీరు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఈ వచనంలో Matthew 13:33 చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లీవెన్ దట్ ఉమెన్ టుక్ అండ్ హిడ్ ఇన్ 3 measures ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆన్ లీవెండ్, అలా అని రాయబడింది. ఒక ప్రశ్న ఏంటంటే హిడ్, దాచుంచింది అని రాయబడింది, 3 కుంచనాలు అని రాసింది, ఏ ఇందులో రహస్యం ఏంటి?
0: అది 3 కుంచములు అనేటువంటిది వచ్చి ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విధంగా మారుతుంది. 3 రోజుల తరువాత ఆ ఇంకా 3 సంవత్సరములు ఆ చెట్టును ఉంచేదనని తలచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క స్థలానికి ఈ 3 అయితే 3 ఉంటుంది కన్ఫర్మ్. ఏంటని చూసినట్లయితే ఈ 3 అనేటువంటిది అతి ముఖ్యమైన, అంటే ఈ స్థలములో నేను చెప్పేటువంటిది ఇదొచ్చి నా అంతటా నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, నాకు దేవుడు బయలుపరచినది, చదివినప్పుడు నేను గ్రహించిన విషయం. మేబీ ఇందులో కొంతమందికి ఈ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఈ 3 కుంచముల పిండి అనేటువంటిది సాధారణంగా పిండి అన్నటువంటిది రొట్టె అన్నది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ నియమము అని చెప్తారు, లా అని చెప్తారు. మొత్తం వచ్చి 3 ఉన్నాయి. బైబిల్ మట్టుకైతే 3 ఉన్నాయి. ఒకటొచ్చి ఆ మనసాక్షి నియమం అనేది చెప్తారు, ఆదాము నుండి నోవహు వరకు.
1: అవును.
0: తర్వాత వచ్చి ధర్మశాస్త్రం అని చెప్తారు, అబ్రహాము అంటే మోషకాలం నుండి యేసుక్రీస్తు వరకును లా. ఇప్పుడు వచ్చి స్వాతంత్ర నియమం అని చెప్తారు, గ్రేస్ అని మనం అంటాం. ఇది వచ్చి ఇప్పుడు యేసుకాలం వరకు. ఈ యొక్క 3 కాలములలోనూ ప్రజలలో వాక్యము వల్ల పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన కార్యము ఇమిడి ఉంది.
1: మూడిట్లోనూ
0: ఉంది. ఆ కాలంలోనూ పరలోకానికి జనులు రావాలని దేవుడు కొన్ని కార్యాలు ఉంచాడు, ధర్మశాస్త్రంలో ఉంచాడు, ఇందులోనూ ఉంచాడు. అప్పుడు అది మాత్రమే కాకుండా ఈ యొక్క 3 కార్యాల్లోనూ 3 విధాలైన ప్రజలకు ఇవ్వబడింది. ఆదాము చేతికి ఇవ్వబడింది, 2వది ఇస్రాయేలీల చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు సంగము చేతికి ఇవ్వబడింది. ఇది భూమిలో దేవుడేం చేసి పెట్టాడంటే దాచిపెట్టి ఉంచాడు. అదే దాచి ఉంచాడు
1: ఒక సీక్రెట్
0: సీక్రెట్గా. సంగము గూర్చి చెప్పేప్పుడు బండ సందుల్లోనూ కొండ గుహలలోనూ నేను ఉంచి ఉన్నానంటున్నాడు.
1: అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సీక్రెట్గా ఉంచడానికి కారణం మనం వెతుకుతాం అని.
0: ఇదేం చేస్తుందంటే వీరికి మధ్యలో నుండి కొంచెం కొంచెంగా ఈ లోకాన్ని అట్లే మారుస్తుందట. చర్చ్ యొక్క పవర్ అది. ఇస్రాయేల్ ప్రజలను గూర్చి చెప్పేప్పుడు మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. దాని అర్థమేంటంటే మీ దగ్గర నేను లా ఇచ్చాను, ఇది అట్లే ప్రపంచమంతటా చెప్పి అంతమందిని కూడా ఈ లాలోనికి తీసుకురండి, ఎందుకంటే ఆ లానే హెవెన్కి తీసుకెళ్లే ఒక బేస్గా ఉంది, ఆ హెవెన్కి వెళ్లేటువంటి ఒక రూట్ని తెలియజేస్తుంది. ఆయనొచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఉండాలన్నది కాదు, తన ధర్మశాస్త్రం ఇస్రాయేలు ప్రజల ద్వారా అందరికి వెళ్లాలన్నదే ఆయన ప్లాన్. మనమిది ఎలా తీసుకున్నాం, ఇస్రాయేలు ధర్మశాస్త్రం అండి. ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కాదు, ప్రపంచానికైన ఒక లాని వారి చేతి ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తీసుకుని ఇచ్చే రీతిలో వారే ఉండారు. ఇప్పుడొక సర్వర్ తీసుకొచ్చి మనకేం చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. అయితే ఫుడ్ ఎవరిది, చెఫ్ది, చేసిన వారు వేరే ఇస్తుంటారు. కానీ మనం ఇప్పుడేం చెప్పకూడదు, అనేక మంది కూడా సర్వర్ని తిడుతూ ఉంటారు, వేరే దారి లేదు, ఎందుకంటే సర్వర్ ఇచ్చాడు కదా, అతనితో చెప్తారు టేస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. యాక్చువల్గా చెఫ్ చేసింది. ఆ మాదిరిగా ఈ వాక్యము ఇస్రాయేల్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పరలోకం యొక్క కార్యం మన ద్వారా భూమికి వస్తుంది. అయితే మనల్ని ఏం చేశాడంటే ఈ భూమికి మధ్యలో ప్రజలకు మధ్య ఏం చేస్తున్నాడు, దాచి ఉంచాడు. ఉన్నాము మనం కొంచెం కొంచెంగా అదే అపోస్తలుల గురించి చెప్పేప్పుడు వారేం చేస్తున్నారంటే లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. వారు లోకాన్ని త్రిప్పేవారు. వారు కొంచెం కొంచెంగా లోకాన్ని ఏం చేస్తున్నారు, క్రీస్తుని పోలి మారుస్తున్నారు. సో అదే దాని యొక్క ముఖ్యమైన అర్థం. మూడు కొంచెములనేది మూడు కాలాల ప్రజలు, మూడు కాలాల నియమం, మూడు కాలములలో ఉండేటువంటి క్రీస్తు యొక్క పరలోకరాజ్యం. కాని మూడిట్లోనూ పరలోకరాజ్యమే ఉంది. అన్నిటిలోనూ క్రీస్తు యొక్క ఒకే గురి, అన్ని కాలాల్లోనూ ప్రజల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి. దాని గురించే చెప్పబడింది.
1: చివరగా ఒక్క నిమిషమే ఉంది, పులిసిన పిండి తిరిగి ఫౌండేషన్కి వస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు గ్రహించాల్సింది మనం గ్రహించే విషయం. చివరిగా మనం ఏం చెప్తున్నాం?
0: ఏం లేదు, ఏది మారాలి, అబ్బాయి మారాలి, మీ చుట్టూ ఉన్నవారు మారాలి, సొంత వాళ్లు మారాలి, ఆఫీసులో ఉన్నవారు రక్షింపబడాలి. మీరు ఏది మార్చదలిచినా కూడా మీరు మారండి, అన్నీ మారిపోతాయి. ఎందుకన్నట్టయితే మీరే బేస్. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటున్నాడు యేసు. మనల్ని చూసేవారు యేసును చూస్తారు. మనమే క్రీస్తు స్వారూపంలో కనబడేవారము.
1: పరిస్థితులను మనం బ్లేమ్
0: చేయనక్కర్లా, ఎటువంటి పరిస్థితిని కూడా బ్లేమ్ చేయనక్కర్లా. ఎందుకంటే ఆది కాలము నుండి కూడా, పండు తిన్న కాలము నుండి భూమి తప్పుగానే ఉంది. తప్పుకు మధ్యలోనే ఇంతమంది నీతిమంతులు కూడా వచ్చారు. మనము కూడా తప్పుకు మధ్యలో నీతిమంతునిగా మారగలం. మార్పుకైన అధికారం, పవర్, లేకపోతే స్ట్రెంగ్త్, కావలసినంత సపోర్ట్ ఆ పరలోక రాజ్యం మనలో ఉంచి ఉంది. అదే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. సో మీరు అది కలిగినటువంటి వారిగా ఉన్నట్టయితే ఏదైనా మార్చగలరు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం లేర్న్ చేసాం. అదీ కాకుండా పరలోకం యొక్క ముఖ్యమైన సీక్రెట్ అందులో ఉన్నది అనే విషయం ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి అర్థమయ్యేలా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో పేరబుల్లు, మరో సీక్రెట్ మనం చూద్దాం. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

ఆల్ఫా ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే, ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు, నీలో నాలో నివసిస్తున్న సజీవదేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు

ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను ఆయన మార్గాన్ని బోధించగలరు.

ప్రవక్తల ప్రవచనాలను నిజం చేస్తూ ప్రభవించాడు. ఈ వార్త గొల్లలకు, జ్ఞానులకు, ఆపై నలుదిశలా వ్యాపించింది. పాపలోకానికి తన అభయహస్తంతో ఆదుకునే రక్షకుడు ఉదయించాడు.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనుడు. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనిగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరక్కక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించిన పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరిని కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోతుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటివి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబోకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవుడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు. ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశం అందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుడిలా చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలు కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను ప్రారో తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను రూపాయి ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళ మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తిరా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భౌత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడన్నా చెప్పలేదేరా, మేము భూత వైద్యాలు చేసేవాళ్ళమని నేను అనవసరంగా ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు, మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపాటికి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకి అర్థమైంది మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్ట భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసిపెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులే నాయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను, మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే సాధపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇట్ట చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు, నీ బతుకట్ట తెల్లారిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్న కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏ నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లు ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు శత్రున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాళ్ళ కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమాన పోళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తున్నాను అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు రెండు నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సేదపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సేదపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తేలుతో నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకేం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిది ఏం లేదు, ఒక్కదాన్నే కదా, అంతా బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావు అయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు? నాకేనా, నువ్వు లేచిరా, లెగిసి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట అనగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజ తన్నకలాడేవాళ్ళు అన్నమాట బతికుండు కానీ. అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యా అని తెల్లారి పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారు అని చుట్టుపక్కల నుంచి జనం గుట్లు గుట్లకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు. మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి వందలకు వందలు ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను మేము చేసిన వాటిలో. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండే. ఒక తాయిత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఏడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి. లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8,000 దెయ్యాలు పోయినాయండి, 2,000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో. ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా. మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే. ఏసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా? ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికి ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాకని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి పెత్తం ఉండేది. ఎందుకో తెలుసా? అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 బీకేవాడం. 4 దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాడు. అయ్యో లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4 అనేసరికి ఇంక పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతల పడేసేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500 పోయే కొనుక్కున్న కోడి పోయేది. మళ్ళీ ఈ పెనకాల 3 ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యి అలా తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడూ బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం ఏమంటే మేము చేసే యదవు పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పందిపెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే పందిపెంటను, పచ్చి పందిపెంటను తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయితులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పందిపెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరే. మా నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి మా తాతను, డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్నదాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము, ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తేనే దెయ్యాలు బట్టి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం వాళ్ళకి. హల్లెలూయా. లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళి కానీ చిన్న చోదన ప్రారంభమైంది. అదేంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారగట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పొచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారు అండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అనాలి, ఈ రెండు అనుకుంటా. ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధ వేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్లే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయెత్తును తయారు చేయటానికండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయెత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది మెళ్ళ వెయ్యాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువు మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయటానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రుళ్ళు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల తీసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నాన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండి అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టబోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని ఎంక చూస్తే అరే భద్రయ్యగవరా అని అంటే మేము చచ్చిపోతామరా అని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి ఈడు భూతవజుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, ఈడి దగ్గర ఎన్నున్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కాని దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నాడు ఈయన, సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడెంతటాడు ముసలాడు ఇయ్యాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది ఆ దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు ఎడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంది ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసు ప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు,
1: యేసు ప్రభుని నమ్ముకో.
0: నేను ఉండను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడు, నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు, నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడింట్లో ఉన్న బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను, ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను, ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు, కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా, కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడొచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే, నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోవంటే, చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్న, నేను ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో, అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేత్తో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యం ఇచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటించేటివేంటి, ఈ కుతికైనా కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన, ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు, శూరులు, ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి, యుద్ధశాలి, ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రార్థనకి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి, నువ్వు ప్రార్థనకా అన్నాడు. ఏ, నేను రాకూడదా అన్నా. అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు ప్రార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు, నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద ఖాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు తిట్లి నాకు అనిపించింది, వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు. ఆ ముసలిద నన్నందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ, అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం కాలు ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి, ఒక ఆమె అంటది, ఒరే అనోగ్గా, మాకు సూట్లు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి దోలుని వేరా, మేమేం చెయ్యాలి రా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇస్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలు వాళ్ళకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి, మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే, నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి, ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 3 లక్షల మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, నీకు అట్టయిద్ది, ఎట్టయిద్ది అని టార గుర్తుపట్టలేవరా నువ్వు ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు, భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టాటర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేనన్న నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పుడు దాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నా నన్ను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదలేము ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఎప్పాలి గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు ఆయన, సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైంది అండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుందన్న. మా పిన్ని అంది ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే అరే నీకు చలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు జాతన్నాడు సేదపడి. నేను అన్నాను వాడు నాకు ఏదో జాతన్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా, చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా, నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లకలు పడి నెత్తురుగక్కి చావాలా వెళ్ళండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఎప్పాలు ఈ పాపం నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడటం లేదు. నేనదంతా చూడండి అని చెప్పి రెండు అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని ఓడించాలని ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా, ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గునమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజ గజ గజ గజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి. ఆ వెలుగు దెబ్బకి నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయా. నా తేజస్సు నన్ను తాకగా నాకు సురగ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్నా ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం రావటం మా ఇంట్లో ఉన్నటువంటి మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలేసి తిట్టాడు నన్ను, ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 మందిని అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాడు మా తాతయ్య అన్నాడు. అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డా వెలిగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగి మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో షో అది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగా కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది, అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా.

అయిన నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నాను నేను ఆ వెలుగుని, దేవుడు అని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కొని చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరసపెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. రానేనోళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో హావిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావా అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు, గేమ్మలు, విగ్రహాలు మొత్తం తీసుకెళ్లి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు గానకు వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని గనక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకు చెప్పామని నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ బాప్తిసం అంటే ఏమిట్రా అంది, నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపు నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయిత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చి నీకు. ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలరు, ఒక్క తాయిత్తు 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టనన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంపతీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకు బాగుండట్లేదండి, నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి ముప్ప తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా. నేను అన్నాను, ఎక్కడా వినలేదు నేను చరిత్రలో, దెయ్యాలు దేవుళ్ళు మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకో

దేవుడితో నెల్లూరు పోయి చూయించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుణ్ణి పిలవండి అయ్యా అంట. ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగడు సోదుల్లోకి రాడు గాక గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందంటే ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర ఆయన నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లిని అంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పే ఇళ్ళు. నేను అన్నాను నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను, కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడిగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

0: జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా.
1: ఆమేన్.

భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయన. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞత హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా,

మనం ఆరాధించుచున్నప్పుడే దైవికమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

అందరం పాడదాం. నాది మాట చెప్పండి, అవమానము అందరు నేను అబ్బా, నేను నీ బిడ్డను ఏసయ్యా, నేను నీ బిడ్డను, ఎన్నడు నా పరిచర్యలో అవమానం అందను. అందరం కలిసి పాడదాం. అవమా

మరొకసారి, ఏ మేలు నాకు, ఏ మేలు నాకు. ఈ మాట నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఏ మేలు. అందుకే అవమానమొందను నేను, అవమానమొందను అబ్బా, నేను నీ బిడ్డను.

అందరం కలిసి అవమానమందను, అందరం స్వరమేత్ అవమానము, కొంచెం మంచి

ఈ రోజు వరకు మనమంతా క్షేమము. మీకు తెలిసిందో లేదో కానీ మా తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాల 300 మంది సేవకులు చనిపోయారు. 300 మంది సేవకులు ఒక్క కరోనాతో చచ్చిపోయారు. 300 మంది దేశవ్యాప్తంగా 10 లక్షల మంది చచ్చిపోయారు. కానీ ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం చేయాల్సిన పని ఏదో మిగిలి ఉంది. నమ్మిన వారు మాత్రం ఆమెనానండి. అన్ని 100 మంది ఉంటే నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. అంటే ఏదో చేయాల్సిన పని ఉంది. యాకోబు కుటుంబంలో అందరూ గొర్రెలు కాసుకునే వాళ్ళే, కానీ ఒక్క యోసేపు మాత్రమే రాజసింహాసనం ఎక్కగలిగాడు. దావీదు కుటుంబంలో అందరూ సైనికులు గొర్రెలు కాసుకునే వాళ్ళు, దావీదు మాత్రమే చక్రవర్తి అవ్వగలిగాడు. ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ప్రభు ఏదో చేయబోతున్నాడు మన పరిచర్య ద్వారా. నమ్మిన వారంతా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని కుదిరితే లేచి నిలబడి ఒక్క నిమిషం అందరం ప్రభువుని ఆరాధిద్దాం. నా కాపరి పైనందునా

అందరూ స్వరం ఎత్తాలి, నా కాపరి వైన నా కాపరి రీబాలామా శబాలాలా రామహందన్యాన మజ్య హల్వో శకాల మందేజ్యహాన మా సంపద పైనందు రీబాలాలా మా శబ్లహతు జహానా నందేజ్యానా

మీదకి దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవాది దేవుని సన్నిధి, కర్మేలు కొండ మీదకి దిగి వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని తెలియజెప్పిన దేవాది దేవుని సన్నిధి, ఆదిమ సంఘం మేడగది మీద ఆరాధిస్తుండగా దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి.

అన్య భాషలతో మాట్లాడుతూ కొద్ది నిమిషాలు సేవకులైన అందరూ మాట్లాడాలి పరలోక భాషలతో అన్య భాషలతో మాట్లాడుతూ.

తండ్రి మీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. మీరు నడిస్తే అద్భుతాలు జరిగినాయి నాయన, నిలబడితే అద్భుతాలు జరిగినాయి నాయన, పడవలో పడుకునుండగా కూడా అద్భుతాలు జరిగాయి అయ్యా. మీ ఉమ్మి అద్భుతం చేసింది నాయన, మీ చూపు పేతురు అతను స్వస్థపరిచింది నాయన. అయ్యా అటువంటి అద్భుతాలు మా ద్వారా కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి మా పరిచయంలో అటువంటి మార్పు చూచే కృపణిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. పరిచర్యలో సమృద్ధినిస్తున్నందుకు స్తోత్రం. నెమ్మదినిచ్చి క్షేమాన్ని ఇచ్చిన వాడా, ఈ రాత్రి మీరే హెచ్చాలి, మేమే తగ్గాలి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించే ఇచ్చిస్తూ, నా ప్రభువు నువ్వు ప్రిరక్షకుడు, అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎంతవరకు తప్పని రోషం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నామని మనవలన్నీ ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. రెండు చేతులు పైకెత్తి యేసుకి గట్టిగా మంచికి ఒక స్తోత్రం.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఈ క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి నుండి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ గ్రంథము దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు శత్రుల చేతిలో బందీలైనప్పుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా చూడగలం. వీరు ఇస్రాయేలు ప్రజలను ఎంతో సేవ చేసినట్టుగా చూస్తాం. ఇస్రాయేలు ప్రజలను మొత్తం 13 న్యాయాధిపతులు పరిపాలించారు. ఈ గ్రంథ రచయిత ప్రవక్త అయిన సమూయేలు. ఇతడు న్యాయాధిపతుల్లో చివరివాడుగాను ప్రవక్తల్లో మొదటివాడుగాను చూస్తాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి విషయంలోనూ మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇస్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూస్తాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతులే ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇస్రాయేలుల చరిత్రగా ఇందులో చూస్తాం. ఇస్రాయేలీలు చేసిన 6 పాపాలను ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని విందామా.
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా ఉపోద్ఘాతం క్లుప్తంగా, ఆ తరువాత 1-2 అధ్యాయాలు ధ్యానిస్తాము. న్యాయాధిపతుల గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు గొప్ప నాయకులను లేపి తన ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడిన వైనం ఈ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఆత్మపూర్ణులు. వీరే సేనాపతులు, న్యాయాధిపతులు కూడా. వీరు ఇస్రాయేలు జాతికి ఎనలేని సేవ చేశారు. ఇది ప్రవక్తల గ్రంథాలలో ఒకటిగా ఎంచబడింది. మొత్తం 13 న్యాయాధిపతులు పరిపాలించారు. వీరి కాలం మొత్తం 4 శతాబ్దాలు. సమూయేలు ఈ గ్రంథాన్ని రచించాడు. న్యాయాధిపతులలో 12 పురుషులు, 1 స్త్రీ ఉన్నారు. స్థానిక గోత్రాల పరిధిలో

లో ఇశ్రాయేలీయులు కొంతకాలం పాటు సుఖశాంతులు అనుభవించారు. ఈ గ్రంథంలో దేవుని కనికరం, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి పుటలో కనపడుతుంది. ఈ గ్రంథంలోని చరిత్ర అంతా కనాను దేశంలో, అనగా ఇశ్రాయేలు దేశంలో జరిగింది. ఈ గ్రంథంలో కీలక వచనం 17:6. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. గమనించాలి, దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. దేవుడు నాయకుడుగా గలవారే ప్రజానాయకులు, ఉత్తమ జాతీయ నాయకులు. ఈ గ్రంథంలోని వీరులందరూ స్వాతంత్ర్య సమరయోధులు. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో వీరు వీరోచితమైన పాత్ర వహించారు. యహూదు, గిద్యోను, సంసోను విచిత్ర సాహస వీరులు. వీరిలో కొందరికి నైతిక బలహీనతలెన్నో ఉన్నాయి. ప్రతి చిత్రపటానికి నీడ ఉంటుంది. మానవ జాతి చరిత్రలో వీరోచితమైంది ఏముంది గనుక దేవుని కృపే లేకపోతే ఈ వీరులు ఏపాటివారు? ఇశ్రాయేలీయులు దేవుని బడిలో ఎంతో క్రమశిక్షితులయ్యారు. ఈ గ్రంథంలో అసలైన వీరుడు దేవుడే, యేసుక్రీస్తే. యేసు న్యాయాధిపతులకు న్యాయాధిపతి. సరే, న్యాయాధిపతుల గ్రంథంలో 1-2 అధ్యాయాలు ఈరోజు మన పాఠం. 1 అధ్యాయంలో 12 గోత్రాలు పేర్కొనబడ్డాయి. యెహోషువా మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు ప్రార్థించారు, కనానీయులతో యుద్ధం చేయగల ఒక వీరుణ్ణి మాకు అనుగ్రహించుదేవా. షిమ్యోనీయులకు దేవుడు కనానీయులను, పెరిజీయులను అప్పగించాడు. బెజకు యుద్ధంలో 10,000 మంది శత్రువులు హతమయ్యారు. శత్రువైన అదోనీ బెజకు ఓడిపోయి పారిపోతూ ఉండగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటనవేళ్లను తొక్కివేశారు. ఈ శత్రురాజు మునుపు 70 మంది కాళ్ళు చేతులు తెగనరికాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఇశ్రాయేలు ప్రబల శత్రువులు కనానీయులే. యూదాగోత్రానికి కనానీయులు సాయం చేశారు. యూదాగోత్రికుల అల్పవిశ్వాసం ఏమాత్రమూ సమర్థనీయం కాదు. 8-15 వచనం వరకు యూదావంశికులు యెరూషలేమును పట్టుకున్నారు. తరువాత హెబ్రోనును గెలిచారు. దాని తరువాత దెబీరు. ఇది కనానీయులకు సాంస్కృతిక కేంద్రం. ఈ పట్టణంలో గ్రంథాలయం ఉంది. 12 వచనం కాలేబు అన్నాడు, కిరియత్సేఫరు పట్టణాన్ని పట్టుకుని కొల్లగొట్టేవానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను. ఒత్నీయేలు ఆ పట్టణాన్ని జయించాడు. అక్సాను భార్యగా సంపాదించుకున్నాడు. అక్సా కోరిక మేరకు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. కనానీయ మతం, వారి సంస్కృతి, సభ్యతలు ఆధ్యాత్మిక విలువలు లేనివి. నైతికంగా వారి మతం భ్రష్టుపట్టింది. వరసకు ఒత్నీయేలు కాలేబుకు మేనల్లుడు, ఇప్పుడు అల్లుడయ్యాడు. ఒత్నీయేలు ఒక న్యాయాధిపతి అయ్యాడు. అతని అర్హతలేవి? అతడు కాలేబు అల్లుడు, అక్సాభర్త. ఇందులో బంధుపక్షపాతం ఉంది. అవును, బంధుప్రీతి మానవ సహజం. ఈ అధ్యాయంలో అపజయం పొందిన 10 గోత్రాలు పేర్కొనబడ్డాయి. ఈ గోత్రాలన్నిటిలో ఓటమి మనస్తత్వం గూడు కట్టుకుని ఉంది. యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో పోయి హోర్మా అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదావంశస్థులకు యెహోవా తోడై ఉన్నాడు గనుక వారు మన్యప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోషే చెప్పినట్లు కాలేబుకు హెబ్రోను వచ్చింది. యెరూషలేములో నివసించే యబూసీయులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు. వారితో కలిసి ఉన్నారు. యోసేపు ఇంటివారు బేతేలును వశం చేసుకున్నారు. మనషీయులు కూడా కనానీయులతో కలిసిపోయారు. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత కూడా కనానీయులను బొత్తిగా వెళ్లగొట్టలేదు. వారిచేత వెట్టిపనులు చేయించుకునేవారు. గేజరులో ఎఫ్రాయిమీయులు కూడా కనానీయులను వెళ్లగొట్టలేదు. జబూలీనీయులు కూడా ఇదే వరస.
ఆషేరియులు కూడా శత్రువులను వెళ్లగొట్ట

లేకుండా వారి మధ్యనే జీవించారు. దేవుని దృష్టిలో ఇది ఘోర అపజయం. శ్రోతలు వింటున్నారా, దానీయుల పరిస్థితి మరీ ఘోరం, విషాదం. శత్రువులే వీరిని మన్యానికి తరిమికొట్టారు. దేవుడు దేశమంతటినీ వీరికిచ్చాడు, అయితే ఈ గోత్రాలలో ఒకటి కూడా పూర్తిగా శత్రువులను పారదోలి దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. యెహోషువా గ్రంథంలో మొదలైన వాగ్దాన భూమి స్వాధీన యుద్ధాలు న్యాయాధిపతుల గ్రంథంలో కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలీయులు ఎంతగానో దిగజారిపోయారు. కనానీయుల అపవిత్ర జీవిత శైలి ఇశ్రాయేలీయులను అంటువ్యాధిలాగా పట్టుకుంది. కనానీయుల ఒత్తిడి చేత ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని రాజీ పెట్టారు. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. యెహోషువా నాయకత్వంలో విజయాలు సాధించారు, కాని అతని ఆధ్యాత్మిక లక్షణాలలో ఒక్కటి కూడా వీరికి అలవడలేదు. మోషేకు యెహోషువా వారసుడు, గాని యెహోషువాకు వారసుడేడీ? ఒక్కడూ కనిపించడే. మానవ జ్ఞానం, మానవ మేధ వీటిపై ఆధారపడితే అపజయమే. ఇశ్రాయేలీయులు రాజకీయంగా ఘన విజయం సాధించారు నిజమే, కాని వారి మత సంస్కృతి ప్రభావాన్ని జయించలేకపోయారు. ఇశ్రాయేలు మతం, కనానీయ మతం, ఈ రెండూ సహజీవనం చేయడం అసాధ్యం. ఇక్కడ మనకో ప్రశ్న ఎదురవుతోంది. శత్రువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చవలసిందని దేవుడు ఎందుకు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు? ఇది క్రూరత్వం కాదా? అలా కాదు, అక్కడి ప్రజలపై దేవుని తీర్పు నిలిచి ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని తీర్పును అమలు పరిచారు అంతే. తన ప్రజలే అయినా ఇశ్రాయేలు పాపం చేస్తే దేవుడు శిక్షించకుండా ఎలా ఉంటాడు? దేవుని తీర్పు నిష్పక్షపాతమైనది. సోదరీ సోదరులారా, మన విశ్వాసం ఆరంభశూరత్వం కాకూడదు. ఏ రోజుకా రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించటం అభ్యసించాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతకాలి. ఇప్పుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి రండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును వారి అవిధేయతకుగాను గద్దిస్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించింది మీరు ఖాతరు చేయలేదు, నా మాట మీరు వినటం లేదు, గనుక నేను మీ ఎదట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను. వారు మీ ప్రక్కల్లో శూలములవుతారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. ఈ మాటలు విని జోకీము అనే చోట జనులు ఏడ్చారు. వారక్కడ యెహోవాకు బలి అర్పించారు. యెహోషువా వారిని తమ తమ స్వాస్థ్యాలకు పంపాడు. వెనకటి సంగతులన్నీ చూచిన పెద్దలున్నారు, అందరూ యెహోవానే సేవిస్తూ వచ్చారు. యెహోషువా తన 110వ ఏట మృతి చెందాడు. అతణ్ణి అతని స్వాస్థ్యపు సరిహద్దులో తిమ్నత్ సరహులో పాతిపెట్టారు. శ్రోతలు, యెహోవా దూత వారితో మాట్లాడాడు అంటే ఈ దూత యేసుక్రీస్తే. అవతారానికి ముందు ఆయా సందర్భాలలో యేసు కనపడుతూ వచ్చాడు. మానవులతో ఆయన దృశ్యమాన రీతిలో కనిపించాడు. తన ప్రజలకు ఆయన పలువిధాలుగా సాయం చేశాడు. దేవుణ్ణి కాదనడము, విడిచిపెట్టడము, పాపం చేయడము, శత్రువుల చేత బానిసులుగా చెరగొనిపోబడము, పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారా విడుదల, ఈ విధంగా చక్రభ్రమణ కథే ఇశ్రాయేలు చరిత్ర.

0: పదో వచనం నుండి, ఆ తరము వారంతా గతించిపోయారు, గత చరిత్ర నెరుగని కొత్త తరం పుట్టుకొచ్చింది. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యహోవాను విసర్జించారు, బయలుదేవతలను పూజించారు. యహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండింది. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడు వారిని ఈ విధంగా క్రమశిక్షణలో బాధపెట్టాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు చేసిన పాపాలు 6. 1. దేవుని ఎదుట కీడు చేశారు. 2. బయలుదేవతారాధన చేశారు. 3. ప్రభువును విసర్జించారు. 4. అన్యదేవతలకు ప్రణమిల్లారు. 5. యహోవా కోపాగ్నిని రేపారు. 6. అష్టారోతు అనే మరో దేవతకు పూజలు చేశారు. ఇదెంత ఘోరం! ఎక్కడివి ఈ అసత్య దేవతలు? అన్యసాంప్రదాయాలు కల్పించిన మాయాస్వరూపాలివి. తెలియబడని దేవునికి కూడా ఏథెన్సులో బలిపీఠము నిర్మించారు. ఈ విధంగా దేవునికి కోపము రోషము పుట్టించారు. తమ శత్రువులు తమను బాధించగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై ఉండి వారి దినములన్నిటా శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించాడు. తమ క్రియలలోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి, దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైనప్పుడు యహోవా కోపాగ్ని వారి మీద మండింది. ఇశ్రాయేలు జాతిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. తనకు వారు విధేయులైతే వారికి ఎన్నెన్నో ఆశీర్వాదాలివ్వాలని దేవుడు సంకల్పించాడు. ఇశ్రాయేలీయులు చేయవలసిందల్లా ఒక్కటే, వీరు తమ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. అయితే వారు దేవుని మాట వినక పాపం చేసిన వారయ్యారు. కాబట్టి దేవుడు వారిని అలా వదిలేయవలసి వచ్చింది. ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య. ఇది కఠిన చర్యే గాని తాత్కాలికం. పశ్చాత్తప్తులై దేవా క్షమించు అని అడిగితే చాలు, ఆయన క్షమిస్తాడు, వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ రోజున దేవుడు ఒక్క ఇశ్రాయేలునే కాదు, మనల్ను కూడా పరిశుద్ధ జనమై బ్రతకాలని కోరుతున్నాడు. తన జనమే అయినా అవిధేయులైనప్పుడు వారిని గుణపరచడానికి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు. దేవుని శిక్ష దేవుని బిడ్డలకు క్రమశిక్షణ. దేవుడు రానిచ్చిన శ్రమలు దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఈ అధ్యాయంలో యహోవా దూత జాతినంతటిని ఉద్దేశించి వారి పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నాడు. దేవునికి అవిధేయులైన వారు దేవుని క్రమశిక్షను తప్పించుకోజాలరు. శత్రుశేషాన్ని ఉండనిస్తే వారు మీ కన్నులలో ముండ్లుగా, మీ ప్రక్కలలో శూలములుగా ఉంటారు. నిర్గమకాండం 33:55. శ్రోతలు వింటున్నారా? పాపము, తీర్పు, పశ్చాత్తాపం, దేవుని క్షమాపణ, ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే జరుగుతూ వచ్చింది. ఇదే వరస పునరావృతమవుతూ వచ్చింది. పిల్లలకు దేవుని ఆజ్ఞలను పరిచయం చెయ్యాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కుటుంబానికి పొడిగింపే సంఘం, ఆ తరువాత బడి. తల్లిదండ్రులే పిల్లలు అనుసరించాల్సిన మాదిరి. తమ తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఇశ్రాయేలు వారు కోల్పోవడానికి కారణం వారి చుట్టూరా ఉన్న అన్యజాతీయ సాంప్రదాయాలకు వీరు ఆకర్షితులవడమే. దేవుని స్వభావంలో ఒకవైపున ఆయన ఉగ్రత కనిపిస్తుంది, మరోవైపు పాపులపై దేవునికి ఉన్న అపార ప్రేమ కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు తన ప్రజలై ఉండి ఎంత అవిధేయులైనా దేవుడు వారి పట్ల ఎంతో కనికరము, కృపా చూపాడు. గనుకే వారిని విమోచించడానికి న్యాయాధిపతులనిచ్చాడు. ప్రియశ్రోతలు ఆలోచించండి, ఇశ్రాయేలీయులు ఎందుకని కనానీయ మతం వైపు ఆకర్షితులయ్యారు? ఎందుకంటే కనానీయ మతంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేయవచ్చు. అందులో నీతి ప్రమాణాలు బొత్తిగా లేవు. కనానీయ దేవతల పూజలో తాగుబోతులు, వ్యభిచారులు విచ్చలవిడిగా పాల్గొంటారు. సత్యదేవారాధన పవిత్రమైనది. లోక విధానాలు విశాల మార్గాలు. పరలోక మార్గము ఇరుకైనది. బలమైన నాయకులు నడిపించినంతకాలం ఇశ్రాయేలీయులు బాగానే ఉన్నారు. నాయకుడు లేనప్పుడు తిరిగి వెనకబడిపోయి అన్యులతో సంయుక్తమైపోతూ వచ్చారు. ఈ రోజున ఆధునిక సమాజంలో విశ్వాసులు పలు విధాలుగా ఒత్తిడులకు లోనై ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్నారు. ఎవరున్నా లేకపోయినా యేసు ప్రభువు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న సైతాను కంటే గొప్పవాడు. ఆయన నడిపించినట్లే మనం నడుచుకుంటే చాలు. శ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలో దేవుడే స్వయంగా చెబుతున్నాడు, విజయం సాధించాలంటే యుద్ధం దేవునిదే అని ముందు గుర్తించాలి. ఇశ్రాయేలు వారు దేవునికి విధేయులైతేనే విజయం. వీరు యెహోషువా కాలంలో పెద్దలు చెప్పినట్లు తాత్కాలికంగా నడుచుకున్నారు. అయితే దేవునికి మన విధేయత తాత్కాలికం కాదు, శాశ్వతం. నిత్యత్వంలోకి కొనసాగవలసిన నిబంధన సంబంధమిది. మన దేవునికి మనం చూపే విధేయత ప్రేమలను బట్టి యేసుక్రీస్తునందు ఈ రోజున మనం పరలోక వారసత్వాన్ని అనుభవించగలుగుతున్నాము. శ్రోతలు గమనించండి, ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన దృష్ట్యా ఆ నిబంధన నెరవేర్పునకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తున్నాడు దేవుడు. ఆడి తప్పని దేవుడు, నిబంధన దేవుడు, విశ్వసనీయుడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయనకు సంతోషం లేదు, కాని గుణపరచడానికి అట్టి చర్య గైకొనవలసి వస్తుంది. మరో మాట, న్యాయాధిపతుల వ్యవస్థ తాత్కాలికమే. తన ప్రజలలో అరాచకం చెలరేగే సమయంలో స్థానిక శత్రువుల బారి నుండి వారిని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఈ న్యాయాధిపతులే సేనాపతులు, న్యాయ నిర్ణేతలు, పరిపాలకులు. ఇదంతా దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. రానురాను ఇశ్రాయేలు వారి హృదయాలు మెత్తబడడానికి బదులు గట్టిపడుతూ వచ్చాయి. ఆదికాండం మొదలుకొని దేవుడు చెప్తూనే ఉన్నాడు, విధేయులకు ఆశీర్వాదం, అవిధేయులకు శాపం. ఇశ్రాయేలీయులు విధేయులై ఉండగా ఏ శత్రువు వీరి ఎదుట నిలువలేకపోయాడు. గాని ఇప్పుడో వీరి అవిధేయత కారణంగా శత్రువు ఎదుట నిలువలేకపోతున్నారు. ఎంత విషాదకరం! ప్రియశ్రోతలు వింటున్నారా, మిమ్ములను శత్రువుల చేతికి అప్పగిస్తా అన్నప్పుడు దేవుడు ఎంత బాధతో, విసుకుతో ఆ మాట అని ఉంటాడో మీరు ఊహించగలరా? విరోధుల చేతిలో మిమ్మల్ని పెట్టేస్తా అన్నప్పుడు ఒక తండ్రి తన కుమార్తెను పరాయి వ్యక్తికి బానిసగా అమ్మవలసి వచ్చినప్పుడు అనే మాటలాగా ఇది ధ్వనిస్తోంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు అపజయ పరంపర మొదలైంది. రాజుల కాలంలో, ఆ తరువాత పరాయి రాజుల నుండి చెర నుండి విడుదల సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల అపజయాలు ఎన్నో ఎన్నెన్నో. తన ప్రజలు తనకు దూరమైపోతూ ఉంటే, తన బిడ్డలే తనను మరచిపోతే దేవునికి కోపం హెచ్చుతుంది. ఇశ్రాయేలు బయలుదేవతను పూజిస్తూ ఉంటే చూచి దేవుడు ఎంత మండిపడ్డాడో ఊహించగలరా? అసలు ఈ బయలు సూర్యదేవుడు. ఉన్నత స్థలాలలో బయలుదేవతకు బలిపీఠాలు నిర్మిస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో బయలును ఆరాధిస్తారు. కాని ప్రియశ్రోతలు, క్రీస్తునందే ఆధ్యాత్మిక సంస్కృతి అర్థవంతమైనది. ప్రియ సోదరా, సోదరి, నువ్వు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన క్రీస్తుయేసు కృపా సమృద్ధి, తండ్రి అయిన దేవుని వాత్సల్య ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించినది ఎవరు? 1 లెమూయేలు, 2 సమూయేలు, 3 నతనీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఈనాటి పాఠంలో న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉపోద్ఘాతంతో పాటు 1-2 అధ్యయనాలను ధ్యానించుకున్నాం. ఈ గ్రంథంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రుల చేతిలో బందీలైనప్పుడు విడిపించడానికి న్యాయాధిపతుల రూపంలో గొప్ప నాయకులను ఏర్పరచుకున్నట్లుగా గమనించాం. ప్రజలు తమకిష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించినప్పుడు దేవుడు న్యాయాధిపతులను గొప్పగా వాడుకున్నాడు. ఈ గ్రంథంలో దేవుని కనికరాన్ని, దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమను ప్రతి విషయంలో మనము గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దిగజారినట్లుగా చూశాం. అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు. దేవుణ్ణి కాదనడం, ఆయనను విడిచిపెట్టడం, పాపం చేయడం, శత్రుల చేతికి బానిసలుగా చెరగొనిపోవడం, తిరిగి పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం, దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారానే విడుదల కలగడం, ఇదే ఇశ్రాయేలుల చరిత్రగా ఉంటున్నది. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది. మానవ మేధస్సు, మానవ జ్ఞానం మీద ఆధారపడితే అపజయమే కలుగుతుంది. ఏ రోజుకారోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించడాన్ని అభ్యసించాలి. దేవుని చిత్తానుసారంగా అనుగుణంగా బ్రతకాలి. ఆ విషయంలో మనము ఎలా ఉన్నామో మనము పరిశీలించుకోవాలి. మనం ప్రేమలో పాతుకుపోయి విశ్వాసంతో మన హృదయాల్లో నివసించేలా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ప్రతి పాపానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి పవిత్రతను అనుసరించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. 5వ అధ్యాయంలో దెబోరా బారాకురాజు కలిసి ఆలపించిన కీర్తనను గురించి వింటాం. దెబోరా ఇస్రాయేలీలకు ఒక తల్లిగా, ఆమె యొక్క సామర్థ్యము, న్యాయాధిపతిగా గొప్ప లక్షణాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. దెబోరా ఇస్రాయేలుకు తల్లి, వారి ఆత్మలకు సమాధానాన్ని కలిగించింది. ఈ గొప్ప సమాధానపు ప్రయోజనాలను పంచుకున్న వారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆమె పిలుపునిచ్చింది. పునరుద్ధరింపబడిన వారు స్తుతులు చెల్లించాలి. ఇది ప్రభువు కార్యం. ఆయన కార్యాలను బట్టి శత్రువులు అంతరించారు. శ్రమల కాలంలో దేవుని శాసనాలు వారికి జీవమిచ్చాయి. విశ్వాసి దేవుని కృపాసనం వద్దకు రాకుండా సాతాను ఎల్లవేళలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రజల పట్ల దేవుని కృపను గమనించండి. బలహీనులకు సహాయం చేయడము దేవుని యొక్క నైజం. ఇక 6వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలులను బాధ పెట్టిన మిద్యానీయుల నుండి విడుదల కలగజేయడానికి దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తిన గిద్యోనును గూర్చిన ప్రస్తావనను ఇందులో వింటాం. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన విశిష్టమైన సంభాషణను గూర్చి వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి, ఆ రోజు దెబోరా బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియశ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలు గాని పురుషులు గాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలిపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి, సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేల్కో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరుహాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు. పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు. దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జెబులూను నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకనొక రోజు హార్మిగద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5:22 నుండి యహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జేజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియ శ్రోతలు వింటున్నారా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈరోజును కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు. సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది. అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది. సీసెరా తల్లి పుత్రశోకంచేత ఎంత తల్లడిల్లిపోతోందో గదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానంచేస్తావు. సంగీతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. పదండి, ముందుకు పదండి. పదం పాడుతూ, కథం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా, బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనషే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవునియందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68:1-2 దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6 వచ్చాము. యెహోవా 7 ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము భద్రత కలుగచేశాను. శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చి పడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11 దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు, అనగా గోధుమలను పొట్టును వేరు చేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనన్నాడు, అయ్యా ఏలినవాడా, యహోవా మాకు తోడై ఉంటే మాకీ బాధలెందుకొస్తాయి? వెనకటి అద్భుత కార్యాలన్నీ ఇప్పుడేమయ్యాయి? మమ్మలను ఈ విధంగా మిద్యానీయుల చేతికి దేవుడెందుకప్పగించాడు? అప్పుడు యహోవా అతనితో అన్నాడు, నేను నిన్ను పంపుతున్నాను, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, వెళ్ళు. గిద్యోను అన్నాడు, ప్రభూ, నేను అనామకుణ్ణి, మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది, నేను అల్పుణ్ణి. యహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా, ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా, ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యహోవా దూత తన చేతి కర్ర కొనతో ఆ బలి మాంసమును పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు, నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను ఆరో న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున ధాన్యం దొళ్లగొట్టుకుంటున్నాడు, కొండ కింద రహస్యంగా పనిచేసుకుంటున్నాడు. అది కళ్ళం స్థలం కాదు, మిద్యానీయులు ఎక్కడ వచ్చి మీద పడతారో అని భయం. పిరికివాణ్ణి పట్టుకుని దేవుడు పరాక్రమశాలి, బలాఢ్యుడా అని సంబోధించాడు. పిరికివారిని సాహస వీరులను చేయగలడు దేవుడు. పిరికి పేతురును ఇసుకలాంటి వాణ్ణి, రాయిలాంటి వాణ్ణి చేయలేదా? గిద్యోనుకు న్యూనతాభావం ఉంది, అందుకే సూచన కోసం అడుగుతున్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు, దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు ప్రభూ నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు.

0: న్యాయాధిపతులు 6:25 నుండి దేవుడన్నాడు, గిదియోను, నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి, నీ తండ్రికి చెందిన ఒక కోడెను 7 ఏండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిదియోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిదియోను తన పితరుల కుటుంబానికి ఆ ఊరివారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిదియోను కట్టిన కొత్త బలిపీఠం అతడు యహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ ఇదంతా గిదియోను చేసిన పనే అని కనుగొన్నారు. గిదియోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిదియోనుకు ఎరుబ్బయలు అని పేరు పెట్టబడింది. అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా, దేవునికి గిదియోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటివారినే వాడుకుంటాడు. ఇందులో గిదియోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరచ్ఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లహేములో యేసుప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిదియోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను, చస్తానేమో అని భయపడ్డావు, నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిదియోనును కాపాడాడు. గిదియోనుకు ధైర్యమూ విశ్వాసమూ పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిదియోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి, శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యజ్రాయేలు మైదానంలో దిగారు. యహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిదియోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిదియోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిదియోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. 2 సూచనలు గిదియోను అడిగాడు, దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిదియోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా, అబ్రహాము 2వ భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను. ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా, నీవు మమ్మలను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు, కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతము అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగేవారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది. గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిద్యోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిద్యోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిద్యోనును చంపాలని చూచారు. గిద్యోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోనును రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. గిద్యోను సూచనల కోసం ఎందుకడిగినట్లు? దేవుణ్ణి, ఆయన శక్తిని పరీక్షిస్తున్నాడా, లేదా దేవుని నుండి ప్రోత్సాహాన్ని కోరుతున్నాడా? ఏది ఎలా ఉన్నా గిద్యోను దేవునికి విధేయుడవడానికి నిర్ణయించుకున్నాడు. శత్రువును జయించడానికి యుద్ధానికి నడుం కట్టాడు. అయితే అతడు దేవుని నుండి అడిగిన సూచనలు చౌకబారు తరహాకు చెందినవని తోస్తున్నది. అందుకే గిద్యోను భయపడుతూనే అడిగాడు. దేవా, నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిద్యోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు. అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చెయ్యకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియశ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది, గాని అప్పుడు గిద్యోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? ఒకటి బాలాకు, రెండు బారాకు, మూడు హానోకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా దేవుడు మనకు ఎన్నో సత్యాలను నేర్పించి ఉన్నాడని భావిస్తున్నాం. దేవుడు వాడుకొంటకు స్త్రీలని పురుషులని తేడా ఏమీ లేదని ఇందులో గ్రహించగలం. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి గొప్పవారు మొదలుకొని అల్పుల వరకు విశ్వాసులందరూ ప్రయాసపడాలి. గిద్యోను జీవితం నుండి కూడా అనేక పాఠాలను మనం నేర్చుకున్నాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పిరికివాడిని సాహస వీరులుగా చేయగలడు. దేవుడు నమ్మకమైన పరిచారకులతో ప్రజలను సమకూర్చి ఆయన వారి పట్ల దయచూపాడు. వాస్తవానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు గిద్యోనును అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి గిద్యోను లాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడే అటువంటి వారిని బలపరిచి వారి తగ్గింపు జీవితాలను బట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. గిద్యోను ముందుగా తన కుటుంబంలోని తప్పులను సరిచేసుకొని ఆ తర్వాతే ఇతరులను సరిచేయడానికి పూనుకున్నాడు. గిద్యోను ఒక ప్రవక్తగా ప్రజలను పాపం నుండి తొలగండి అని ప్రజలను హెచ్చరించాడు. దేవుని అద్భుతాలను గిద్యోను స్వయంగా రుచి చూసి దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. బయలు యొక్క బలిపీఠాన్ని విరగ్గొట్టడంలో గిద్యోని యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూశాం. నిజంగా అతని సాహసం అభినందించదగింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గిద్యోను దేవునికి విధేయుడవుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా తెలుపుతాడు. నీతో నాతో వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యానికి మనము లోబడదామా? అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుడు వాటిలో చూస్తానండి. ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో,
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవుదేశ కాండం 5:16 వచ్చింది.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వేగట్టిగా అదర్ ఇంపోర్ట్ క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుంటాడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం, యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ టు లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై. అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ 1. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవబలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నాము, అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అదిగా బెత్తం వాడమన్నాను, ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధేంది? అర్థం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థం భర్తం లేకుండా పిల్లలు బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈవిని విమానం అంతా అంటారు కదా, దుబ్బు దుబ్బు దుబ్బు దుబ్బు బాధేస్తారు. అర్థం అర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడతాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి చెప్పి కొడతాడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుడ్డిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడాలో తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాట విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లు అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్ లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ వన్ ఇన్ మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం కొంచెంగా చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడన్నా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తారంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో, నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమనుంది, ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము
0: అధికం అవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడి మాట వెండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనం ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్లో చూస్తానండి, 22:6,
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే, ఎవరు ఏది నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సేవకుడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే, 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళావు, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు, 7 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతూ చాలు, వాడు నడవాల్సిన రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను,
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ Without the child being angered, you are disciplining? How can it be possible? Yatranu sikkottagalutho, yatranu tittagalutho, and also instruct. Ee maata chuste, this is what indaka nen cheppindi. First, vaadito maatladu. Nenu kottabothna. Nu telusa? Nu chesina palana palana. Devunu vaakyam cheptundi ila undakoddu. Devunu vaakyam cheptundi ila undakoddu. Idigo, mana kutumba paddhati idi kaadu. Nuvvu ala chesa kabatti నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను, టైం చాలవు, కానీ నిర్గమకాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే, తండ్రులు కుటుంబం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కానీ పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైమ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైమ్ ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అన్నప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటారంట, ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాజ్ షీ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా, ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు, తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డలపైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము, నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు పోతే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతాను. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా. నో నో నో డోంట్ పుట్ యువర్ డెస్టినీ, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐ మీన్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా, నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం, పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా, ఆ రీతిగా నేర్పిస్తున్నారా, ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా నేనున్నానుగా కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా. ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను చూడదు, నేనున్నానుగా. ఇదిగో మా అమ్మ ఉంది దా. డూ యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ? బై ఆల్ ద మీన్స్, అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1000,000,001%, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి. చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు, మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నువ్వు కొడతావు తిడతాం దూషిస్తాం అంటే చూసాడు అనుకో రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. So you're creating the mini me's. Be careful. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, వారి భర్తని గౌరవించరు. యూ సీ, వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఆన్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నామా. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా, నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా, దేవా నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వెనక మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా, ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలా ఉంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తున్నాను ఈ మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నే వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పటి నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటున్నాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలను ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాక్ మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ, సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవ, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవ, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు, ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలములు ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచే, ఏక మనసు దయచే. అయ్యా, ఒకరిని ఒకరు ఘనపరుచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా, లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృపచూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసేది తప్పు, అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్, నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యం తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా, నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారు, ఎట్టి ఎట్టి సమస్యలతో వచ్చున్నారు, ఎటువంటి అయ్యా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడిగితే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవ నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్క హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి. దేవ అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి. దేవా ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమాత్మై జీవించుకోవారిగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినీ యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం, యెషయా 5:7
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించలా. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5:7 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5లో మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూస్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు, అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కానీ అందులో ఏమీ లేదు,
0: ఫలమే లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేశాడనుకోండి తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్,
1: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘశాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండు తిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరూ పెరికి వేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికి వేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికి వేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండానే.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్ ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది, లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
0: అప్పుడు
1: నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: స్పాయిల్ అవుతుంది. ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర 6 ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే, ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేల్ వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తలు పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళను, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను,
0: సొంత కుమారుణ్ణి
1: పంపాను. వారేం చేశారు? వినలేదు, అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచిన పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును,
1: మన ఆరంభదశే క్రైస్ట్. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి, ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రం టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్పి,
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసీ సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘములో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
0: బేసిక్గా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగున్నాయా అలా చెప్పడం
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే,

0: లేదు, మరొక
1: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరు చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతాన్ మనల్ని ఏం చేస్తున్నాడు దేవుని ముందు?
0: నేరం
1: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకడిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు, అక్యూస్ చేస్తాడు, ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థం,
1: ఇది బైబిల్ చెప్పేటువంటిది, మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూస్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూస్డ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు,
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా ఆయన గొప్పతనాన్ని, ఆయన చెప్తున్నాడు,
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూస్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా, ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో. ఇప్పుడున్నవారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు, ఎందుకు నీతి నీతి అంటున్నావు, ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యా
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు, నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు, అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు, టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పారాబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పారాబుల్?
1: రెండు విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే,
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్,
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39.
0: అవును,
1: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కన్క్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం, పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు, ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్ గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే. ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక

0: వారం వెళ్తారా?
1: వేరే ఎక్కడికో పోతుంది.
0: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోగ్గా చెప్పినా అదే నిజం. వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు. నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
1: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
0: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9లో ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్
1: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
0: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను. ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా, ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
1: అవును,
0: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
1: ఎదురు చూస్తున్నా
0: అన్నాడు.
1: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
0: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
1: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
1: మన పరిస్థితులు, మన సమస్య,
0: సమస్య మన పరిస్థితి.
1: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
0: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
1: అర్థమైంది.
0: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
1: సాల్ట్ అండ్ లైట్
0: ఉండాడు కదా, నోవహ్ ఉండాడు కదా. సొదొమ్ము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
1: లేదు.
0: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
1: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు.
0: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
1: క్లియర్గా చెప్పు.
0: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
1: ఆ ప్రశ్న రాదు.
0: ఆ ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
1: మారలేదు.
0: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు. జస్టిఫై చేస్తున్నాం.
1: సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
0: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
1: అంటే పలు సీజన్లు వచ్చాయి,
0: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు,
1: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
0: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి,
0: అన్నీ అవైలబుల్,
1: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
1: లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాలు చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు?
1: రీజన్
0: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్ గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాల చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
1: ఖచ్చితంగా
0: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు, ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి.
1: అప్లికేషన్తో ఉండాలి.
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 5 లక్షలు 6 లక్షల మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది, మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజురపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
1: మనకిచ్చి
0: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు. ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా వచ్చేసి
0: ఆయన చెప్పేటువంటిది నేను విని, ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం. అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయనిచేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూపులో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే.
0: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజురపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్స్ ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలిచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.

మన ఆప్తులైన వారిని, ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను వదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

0: ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరో అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకు పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దాంతో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలాపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మందికి తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు చేసి
0: పుట్టినప్పుడు నుంచి పూజలు చేసి అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్తగారు అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసు ప్రభు నిజమైన దేవుడని కానీ ప్రార్థనకు వెళ్ళి అలవాటు కానీ అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్న అత్తగారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్తగారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్న మేనత్తగారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము మాకు ఆరోగ్యాలు పాడైపోతుందండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు ఏది అడిగినా కానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
0: అని మీరు మనసులో అనుకున్నారు.
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి
1: నా
0: వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకుంటుంది, పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అమ్మ మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి, అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈ లోపు మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశారండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి, ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ పెళ్లి పీటలకు వెళ్ళే ముందు
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అదే జరిగింది,
0: అది నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంకెలా చేయగానే ప్రభువా ఎంత ఇలాగా ఎంత కరెక్ట్ గా ఉంటదా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడు వదలను ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యినని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కాడి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలా ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్నండి. అలా పూజలు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకుంటుందండి. అలా చేసుకుంటే ఎవరన్నా అనేవారు 2 పాడవల మీద కాళ్ళు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పేవారండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికే కూడా మళ్ళీ ఆ బైబిల్ చాలా సార్లు చదివి నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇది లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఇప్పుడు వారం వారం వెళ్ళాలండి. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వల్ల బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి, ఈలోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఈశాన్యం వల్ల బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్ని ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దాం అని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము, ఈలోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట, అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము, వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూసారు, అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం అట్లా 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా ఈలోపు 2 పడవల మీద అడుగు వేయొద్దన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారో, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారో, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలోకి ఉన్నాను అనుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారి పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ చేయ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్యలో అద్దె ఇంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ ఇచ్చారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దైవజనరాలు దేవుడు నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం గ్రహించుకోలేదండి.
1: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపు లేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ అక్కడ
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
0: తెచ్చుకోలేదండి,
1: బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు.
1: తలుచుకుంటానే గానీ ఇంకా అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏం అయిన తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత ఏడు నీళ్ళు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి రెండు టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంకా మొత్తానికి తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు, మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఎన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్ష్మీవారాలు గురువారాలే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే 10 రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలా జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, 4th బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
0: చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదండి,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభువు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నాను నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాను మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి, జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంక ఎలాగేలాగ మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లిగారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉన్నావు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళిన తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కానీ. అంటే దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి
1: తెలియదండి, 10 అని తెలియదండి. 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా. కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన చాలితే రిస్క్ రాకూడదు ప్రభువా. అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా, లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా, బిడ్డను చూసుకుంటా, అలాగే ఇంట్లోనేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి, ఇది అనారోగ్యం తోటి ఉన్నాను అన్నాను కదండి. ఇలాగా లాస్ట్ ఇంకా చాలా మంచానికి పడిపోయినండి, మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th క్లాస్కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించేవారు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే. అది కూడా పీడకల్లో వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు, ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికే 1000 ఖర్చు పెట్టారో తెలీదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిను, ఎంత తిన్నా సరే గాని ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంకింట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువు బిడ్డనండి, నేను అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలు తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది, ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ అనేసరికి, ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసుప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది, పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు, ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేంది అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పే నా పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నాను కదండి, అమ్మయ్యా ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలు ఆగానండి, నెలలు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తావంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగమ ముందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారనమాట. అప్పుడు ఆవిడ పిలిచి పిలిచి ఏమండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తానండి. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా
0: అయి
1: పట్టుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను. అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం. ఎముకలు పోట్లు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుం పోటు, ఇంకా అన్ని రకాల పోట్లు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయి వరి ఇప్పుడు కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభు మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభు మరి నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్నాను. ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఎలా లేచిపోతుందనండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకేం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. పాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఇప్పటికీని అని ఆయన అన్నారండి. అన్నగానే ప్రభు ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభు, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభు, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంతా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటేవారు, అది ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభు, ఇన్ని మాటలు నేను పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభు అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. మిషన్ పగలు కుట్టుకుంటే ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంక అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటండి, ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయిందండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే, డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మ మాకు భయం పెట్టకో అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో, ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను, ఇప్పటికే ఉందండి.
0: ఆకారం గోడ
1: మీద ఎలానండి, ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతాండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అతి ఎవరి చూడటానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడ, అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి ఆ కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు, ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటా మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా, అలా చేసుకుంటాను చేసుకుంటాను. అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాం కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు చెడ్డ వేసుకుందామా అన్న పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలా కాస్తా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారా చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగ ఆయన గొంతుకు అనమాట, గంభీరమైన గొంతుకు అనమాట. మా హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి ఏంటమ్మా పడుకుని ఉన్నారు, ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది
1: అంతేనండి,
0: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు
0: ఏంటి నన్ను ప్రార్థన చేయమని అడిగితే ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: అవునండి అంతేనండి. ఆ తర్వాత నాకేమి బైబిల్ లేదండి, అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివినా పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు, ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయే అనేసి చదువుకునేదాన్ని. అందుకు నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చింది దేవుడు నాకు. అప్పుడు అలాగ అయింది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్లోంచి. నాకు మెలకు వచ్చినంత సేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్లోంచి. లోక అంటున్నారు అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని, ఈ బైబిల్ ఉంది కదా ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది అయితే, మరి 11వ అధ్యాయం ఉంది అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువే అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నా నీ పరలోక మందుని మా తండ్రి నీ నామం పరిశుభ్రం కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
1: తెలియదండి.
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి,
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: అంతేనండి.
0: అంతకుముందు మీకు తెలియదు, అవి
1: అంతకుముందు తెలిసినవి నాకు గుర్తు లేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్
0: అవును
1: అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయింది నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి, అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పినంటే ఎవరైనా చెప్తేనేమో మనకి ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారు అనమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారితో ప్రార్థన చేయించుకో, మా అమ్మగారితో మాట్లాడతారు, అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభు మాట్లాడటమేంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారో అర్థమైందంటే అవునంటే మరి ఇది ఎందుకు చెప్పారా అంటే ఇది చూడు చూసి చదివాను ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ని ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను, శుక్రవారం చేసుకుంటా క్యాండిల్. అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు, నువ్వు పూర్తి చేయంటున్నారండి. అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళాను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అసలు ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం, అది మీరు గ్రహించటం, గమనిస్తా ఉన్నారు. అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో,
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు. ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి.
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానీ అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు
1: మాట్లాడండి.
0: ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జో తెలిగించు జో అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానీ.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని
1: రాశాను.
0: చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని, ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు, ఇక్కడ కొన్ని పాటలు కూడా ఇంచుమించు 89 పాటలండి. ఈ పాటలు మీరు చూడండి, 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అది పాట ఎలా ఉంటదండి అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి నాకు, అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్నో పేపర్ పెట్టి నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే, ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, చేతులతో నిన్ను గుద్ది తిరి,

0: పై దయరాదే. అలాగండి.
1: మంచిది అమ్మా, చాలా సంతోషం. అంటే మీకు రాగం మీద పట్టు లేదు,
0: లేదండి,
1: సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమి తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉందనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటదండి, అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మా ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి అప్పుడు నాకు తెలిసింది. నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అని అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయిలేండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరించ ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలని అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినపడింది, అసలు జీవాత్మ అంటే ఏంటది,
1: జీవాత్మ అనేసరికి
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అది ఏంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అది ఏంటో తీసేయి ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలియదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మ నవ్వుతారు అన్నదండి ఆవిడ, ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే నీ ఆత్మ ఏది చెప్తే అది ఆలకించు, చెవుగలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభువా నేను నమ్మేస్తున్నాను ప్రభువా అని మళ్ళీ తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి
1: ఆత్మేమో నా మనసులో నా ఆత్మ నాకు చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది అనే ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి.

ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభువా, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభువా ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికి కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉండదు, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచిగా అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచిగా అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండ్ అనే అర్థం తర్వాత ఎప్పుడుకి వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉన్నే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడ పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కదండి, ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి. మళ్ళీ నేను ఎడకపోతుంటే సమాధలు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడిదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి నేను, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలండి ఆ మాటలు, అలా జరుగుతా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభా, ప్రసాదం తినమంటారు ప్రభా, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభా, నాకు భయం వేసేస్తాను ప్రభా అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మయ్య ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్క పెట్టి 3 రోజులు చక్క పెట్టుకున్నాను, దేవుడు ధైర్యం వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు ఇంకా వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా, ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. ఇంకా దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అల్లదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగలాగా అలాగైంది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించుకుంటే నేను అన్నా, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ మాట్లా అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలాగ కాదనేసి మా ఆయనతోటి మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి, అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరించండి, ఇంకా గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకి మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు నేను మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి, ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి, సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయి ఏంటి కొడతా ఉన్నా గానీ, అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా, ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించాను, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అనేసానంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా, షార్ట్ను అయితే నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి, ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారో, నాకేమో ఇలా ఉన్నది, ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ

0: బాధపడిపోతున్నాడు,
1: ఓ
0: బాధపడిపోతే అన్నారండి. అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే
1: ఓ
0: నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి.
1: ఓ
0: అదేంటో తెలియదు, ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము, దేవుడు స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరం సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవు అంటున్నారేంటి, ఇదేంటిది, మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి, అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి
1: అది
0: కూడా దేవుడి
1: ఒక
0: మాటలు
1: మాట వినపడిన తర్వాత అది మీ జీవితంలో గ్రహించుకోవడానికి చాలా సమయం
0: సంవత్సరాలండి.
1: పట్టేది, సంవత్సరాలు పట్టేది.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి, అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలీదు, ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి.
1: అదే అదే
0: మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన గ్రంథం మూడు, ప్రకటన గ్రంథం మూడు, ప్రకటన గ్రంథం మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి, ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి, అప్పుడు 2016 అనుకుంటాండి, తెల్లారితే జనరల్ పోస్ట్ 2 రోజులు ఉందండి. చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు కానీ చనిపోయినంతే
1: నువ్వు జీవించున్నావన్న పేరు ఉంది కానీ మృతుడువే నువ్వు.
0: మృతుడువే నువ్వు. ఇప్పటి వరకు నేను ఏ వివరించానో అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ. ఇదిగో ఆ ఊళ్ళోనే సార్దారు అని ఏదో ఎవరో ఉన్నారో, వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారో, అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు, మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నిన్ను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా, అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభు, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో. మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావు అనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభు, జవాబు చెప్పాలి ప్రభు అంటే, బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పడం
1: ఓకే
0: అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడ ఉంటే, అమ్మ నేను ఇలా, ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా, బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి, ఇంకా చంపేస్తారు ప్రభు నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నానండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా తిద్దానికి అర్థము, పెళ్లి కుమార్తె లేక ఉండాలంటారు కదా, వధువు సంఘం ఉండాలంటారు, అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని అయిన. అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది, మళ్ళీ 10 రోజులు అయిన కదా, అయినా ప్రభు నా భర్తతో చెప్పు తీసుకుంటాను ప్రభు, చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభు, నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా, చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే, అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే, ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి, నా ఇల్లు ఒకటి, నా రూము చర్చు, ఆ రెండు ఉంటే మధ్యలో నుంచి 2 ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది, గూడు ఎలా వస్తుందో, అందులో నుంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తున్నాయండి.
1: ఓకే,
0: నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి,
1: పుట్టిన ద్రాక్షరసం ఆ గోడ లోపల నుంచి వచ్చి మీకు ఇచ్చి అందిస్తున్నట్లు
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఇలా తీసుకుంటాను అన్నాను కదా, సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకునండి. అప్పుడు నిర్ణయించుకుని 2 ముగ్గురిని అడిగాను, ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు, అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి, ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు, కానీ నేను వినపడి మాట ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉంటాను, ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ విననమాట, నాకు వినపడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1 అండి, తెల్లవారితే కదా ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1 అయితే అప్పుడు ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్న నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు, ఆ వాగ్దానం తీసుకుంటేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో. అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్త తెలియదండి నాకు. అనేసి అంటే అప్పుడు అలాగే సరే హైదరాబాద్లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబగబగా అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి. వెళ్ళిపోయి భయం ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకనమ్మా అన్నారు. అమ్మయ్యా అనుకుంటే
1: రేపు 1 గంటగా బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి ఫస్ట్ కి ఇస్తారంటారు కదా చాలా మంది తెలుసండి అలా అనుకుని, నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకనమ్మా రేపు 1 గంటకనమ్మా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అందుకి ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని. అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా.
0: హైదరాబాద్ లో ఉన్నారండి, నాకు అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు. అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిత్య జీవం అన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగో తెలిసినా సరే గాని, అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను
0: అవునండి, ఇంకా బతికిపోయిన అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకునే అందరూ చనిపోయిన వెళ్తారా మనం, ఇంకా ఆళ్ళని రక్షించాలి ఏళ్ళని రక్షించాలి ఏళ్ళకి చెప్పాలి ఆ మాట ఆడినప్పుడు, అయ్యి బాబు ఎవరు నశించిపోకూడదు నా బంధువులు నశించిపోకూడదు నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోకూడదు, ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా పుడికి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలని తలంపు
0: వచ్చేసిందండి. ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం అడ్మిషన్ కొట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి ఫస్ట్ కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి ఫస్ట్ కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి. అప్పటికే ముందు 1 సంవత్సరం ముందు 25వ తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా 1 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయాను కూడా నేను, డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్లో. అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటోలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు నా కోసం నీవు భూమికి వచ్చినావు నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి నా కోసం నీవు పుట్టినావు నా కోసం భువికి వచ్చినావు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ 4 ఒకలాగే పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి తర్వాత పాడి శరణాలు అంటారో అవి పల్లవి అని పైన రాయాలి కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురం పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి, అది మనకు తెలిసిండి వచ్చింది స్వరం ఏమైనా పెడుతుంది మేలు జరిగే వరకు పాడుదాము రండి స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధన కీర్తన ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడి కదా వినబడింది కదా దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో నీ మార్గం తెలుపయ్యా నీ మాటలు తెలుపయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మళ్ళీ ఇది ఒకటి అయితే మళ్ళీ ఇలాగండి ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి దేవుడు మీకు ప్రలాపం చేశారు.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారరా అనుకుంటా ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాని అది ఏదో ప్రార్థన చేసుకుంటుంది ఏదో చేసుకుంటుంది ఇంకెలా విడిచిపె ఇలా ఊరుకుందామని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది ఇంకా నువ్వు చేయించుకోవు నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు అని కొంచెం బాధపడ్డారు. బాధపడితే కొంచెం ఏదో మాట్లాడన్నారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి ధన్యురాలిని నేను ధన్యురాలిని ఏసయ్యా ఏర్పరచుకున్న దానిని ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగు చేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట ఇచ్చాడు
0: ఇచ్చారండి అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుట్టుకున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా పంపించారు కదా నా మిషన్ కుట్టుకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడే కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికి ఏమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖునే స్టార్ట్ అవుతాయని చెప్పినట్టు ఉన్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంక ఇలా పాటలు పాడుకుంటా జరుగుతుంది. కరోనా టైం స్టార్ట్ అనమాట అప్పుడు, అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడిన తర్వాత ఇల్లు మారమంటావా వద్దా ఒకసారి దేవుడు అడుగమ్మా అన్నారు. అంటే లోపమో లోటు అన్నారండి ఆయన ప్రభువు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడనమాట, ప్రతి పాట సందర్భం ఉంది.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబిల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడన్నా నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నాం అండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థన లాగా, చర్చిలో ఎలా జరిగింది అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను, అప్పుడు అది కాదు ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా ఆయనకి.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి, తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారో నాకు తెలియదండి, ఆయన నాతోటి ఈ విషయం
1: మాట్లాడలేదు. మరి
0: ఇప్పుడు చర్చిలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 40 రోజులు ఉపవాసం ఉందండి, ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార దాని విషయంలో అడిగాను అనమాట, అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే అప్పుడు మచ్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు, తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చేవు ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం నాడు కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్లకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు 3 అధ్యాయుల పేర్లు చెప్పారండి, 3 అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయుల పేర్లు చెప్పావు అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఫోన్ వచ్చింది దానికి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అత్తదా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆళ్ళ రక్షణ పడతారని అందులో ఉంది. ఏసేపు లాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడి గురించి చనిపోరు, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. మూడు కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది అండి. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి. అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజుల వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయనగారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈ లోపు దేవుడు ఏమన్నారంటండి, 2:00 PM ప్రార్థన అన్నారండి. 2:00 స్టార్ట్ చేశానండి. చర్చికి అందరు 11:00 వెళ్ళిపోతారు, ఆ చుట్టుపక్కల ఉన్న నలుగురును వెళ్ళిపోయి ఆ 2:00 పూర్తి అయిపోగానే అక్కడ అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని అండి, స్వస్థతలు వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లం ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే స్త్రీలను పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి. ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు
1: జరిగిపోతుంది. మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు?
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చింది అని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి, ఉన్నాయి, ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకొకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకొకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానండి. నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంక మళ్ళీ నీ వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి. ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సింప్ అవుతున్నాయి.
0: అవునండి,
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యంలో మీకు తెలుస్తాం. ఓకే, మంచిదమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి మీ యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు,
0: లేదండి.
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకు ఏ సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాళ్ళు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను అండి, నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడటం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళ్తా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షణ పడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకునండి, అవి మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి ఇస్తా నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారు అండి. ఈయన
1: సిరిపల్లి రాజు గారు సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడినటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.

ప్రభు, నా నావను నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడినా అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొనిగల బాబూరావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. ఈ గీతాలను సుమధురంగా ఆలపించిన వారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.